ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 20వ రోజు సమయం 5:58:36 శ్రోతలకు శుభోదయం.

క్షేత్రదర్శనం. ఈనాటి క్షేత్రదర్శనంలో ఆధ్యాత్మిక వైభవాల కేలిక కీసర రామలింగేశ్వర క్షేత్ర విశేషాలు విందాం. శ్రోతలకు ఆత్మీయ నమస్కారం. నిత్య నూతన ఆధ్యాత్మిక యాత్రా వైభవాల పరంపరలో ఈరోజు మనం

మనస్సును లయం చేసుకుని దర్శించబోతున్న దివ్యధామం తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని హరిత గిరుల నడుమ కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం కీసరగుట్ట గురించి తెలుసుకుందాం ఈ భక్తిగీతం అనంతరం.

సంప్రదాయంలో క్షేత్రదర్శనం కేవలం భౌతికమైన ప్రయాణం కాదు. అది అంతఃచేతనను జాగృతం చేసి ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక ఆంతరంగిక సాధనం. త్రేతాయుగంలో సాక్షాత్తు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమై దాసభక్తికి పరాకాష్ఠగా నిలిచిన పవనసుతుని నిష్కల్మష ప్రేమకు శాశ్వత ప్రతీకగా మారి ఆ బోళాశంకరుడే రామలింగేశ్వరుడుగా స్థిరపడిన మహాక్షేత్రం కీసర. చుట్టూ విస్తరించిన ప్రకృతి ఒడిలో పురాణాన్ని చారిత్రక ప్రాశస్త్యాన్ని పొందుపరుచుకుంది కీసర. ఈ క్షేత్ర పురాణం త్రేతాయుగంలోని రామాయణ ఘట్టంతో ముడిపడి ఉంది. అధర్మానికి ప్రతీక అయిన లంకాధిపతి రావణాసురుడి సంహారం అనంతరం లోకరక్షణ కర్తవ్యమై నెరవేరింది. కాని రావణుడు పరమశివభక్తుడు, బ్రాహ్మణోత్తముడు కావడంతో శ్రీరాముడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుముట్టుకుంటుందనే భగవంతుడే మానవ రూపంలో అవతరించినప్పుడు జగత్తుకు కర్మసిద్ధాంతాన్ని, ధర్మబద్ధమైన ప్రాయశ్చిత్య మార్గాన్ని స్వయంగా ఆచరించి చూపాలని సంకల్పించాడు. ఆ పాతక నివారణార్థం పవిత్ర శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్తున్న క్రమంలో సీతాలక్ష్మణ సమేతుడై ఈ దండకారణ్య ప్రాకృతిక ప్రాంతాన్ని చేరుకున్నాడు. ప్రకృతి కాంత పచ్చని పరదాలు పరిచినట్లు కీసర కొండల ప్రశాంతతకు ముగ్ధుడై శ్రీరామచంద్రుడు ఇక్కడి గుట్టపై పరమశివుడిని ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. మరిన్ని వివరాలు ఈ లింగాష్టక అనంతరం తెలుసుకుందాము.

కీసరలో లింగ ప్రతిష్ఠకు శ్రీరాముడు సంకల్పించిన శుభముహూర్తం నిశ్చయమైంది. ఆ ముహూర్త కాలానికి అత్యంత పవిత్రమైన కాశీ విశ్వనాథుని క్షేత్రం నుండి లింగాన్ని తీసుకురావాల్సిందిగా తన ఆత్మసమానుడైన హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు శ్రీరాముడు. స్వామి ఆజ్ఞ కాగానే ఆంజనేయుడు వాయువేగంతో ఆకాశ మార్గాన కాశీకి పయనమయ్యాడు. కాశీలో ఎన్నో లింగాలను పరిశీలిస్తూ తన ప్రభువైన శ్రీరాముడి పూజకు తగిన దివ్య లింగాన్ని ఎంపిక చేసుకునే క్రమంలో సమయం కాస్త ఆలస్యమైంది. ఇక్కడ ముహూర్త సమయం దాటిపోతుండటాన్ని గమనించిన శ్రీరాముడు కలవరపడ్డాడు. సృష్టి సంకల్పం వేరుగా ఉంది. భక్తుడైన రాముని ఆర్తిని చూసి సదాశివుడు స్వయంగా ప్రత్యక్షమై ఒక స్వయంభూ జ్యోతిర్లింగాన్ని శ్రీరామునికి అనుగ్రహించాడు. శ్రీరామచంద్రుడు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్ణీత శుభముహూర్తంలో ఆ లింగాన్ని కీసరగుట్టపై ప్రతిష్ఠించాడు. శ్రీరాముడు స్వయంగా పూజించిన పరమశివుడు కాబట్టి ఆయన శ్రీ రామలింగేశ్వరుడిగా ఆ గుట్టపై కొలువయ్యాడు. కాశీక్షేత్రం నుండి ఏకంగా 101 దివ్యలింగాలను సేకరించి అత్యంత భక్తితో కొండపైకి దిగివచ్చిన హనుమంతుడికి అప్పటికే లింగ ప్రతిష్ఠ జరిగిపోయిన దృశ్యం కనిపించింది. ఆ క్షణంలో హనుమంతుని హృదయం ద్రవీభవించింది. ప్రభువు ఆజ్ఞను సకాలంలో నెరవేర్చకపోయానన్న ఆరాధభావం, అపరాధభావం తనను వెంటాడింది. తీవ్రంగా వైరాగ్యంలో మునిగిపోయాడు హనుమంతుడు. మరిన్ని కీసర విశేషాలు తెలుసుకుందాం ఈ పాట అనంతరం.

అలా కాశీక్షేత్రం నుండి శివలింగాలను తీసుకురావటం ఆలస్యమైందన్న వేదన ఆంజనేయస్వామిని వెంటాడి వేధించాయి. ఆ తీవ్ర వేదనలో తాను తెచ్చిన 101 శివలింగాలను కొండపై ఆ పరిసర ప్రాంతాల్లో ఓ పక్కన పెట్టేశాడు. భక్తుని నిష్కామ ప్రేమను ఎరిగిన శ్రీరాముడు మారుతిని చేరదీసి ఆదరంగా కౌగిలించుకుని ఇలా అభయమిచ్చాడు, "మారుతి, విచారించకు. నీ హృదయంలోని భక్తిభావమే పరమేశ్వర స్వరూపం. నీవు తెచ్చిన ఈ 101 శివలింగాలు వ్యర్థం కావు. యుగయుగాలుగా ఈ పవిత్ర గుట్టపై సకల మానవాళి చేత పూజలందుకుంటాయి. అంతేకాదు, పరమాత్మను చేరుకోవాలంటే ముందుగా గురువును, భక్తుడిని ఆశ్రయించాలనే సత్యానికి ప్రతీకగా ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ముందుగా క్షేత్ర పాలకుడైన నిన్ను దర్శించుకున్న తర్వాతే నన్ను, రామలింగేశ్వరుడిని దర్శించుకుంటారు. ఈ పుణ్యభూమి ఇకపై కేసరి నందనుడైన నీ పేరు మీదుగా కేసరగిరిగా శాశ్వత ఖ్యాతిని పొందుతుంది. కాలక్రమంలో కేసరిగిరి కీసరగుట్టగా మారింది."

భగవంతుడు తనకంటే తన భక్తుడికే ఉన్నత స్థానాన్ని ఇస్తాడనటానికి వరం కీసర. అలా కేసరగిరిగా మారిన నామమే కాలక్రమంలో వ్యవహారికంలో కీసరగా కీసరగుట్టగా రూపాంతరం చెందింది. నేటికీ ఆలయ ప్రాంగణంలో కొండ బండలపై ఆరుబయట దర్శనమిచ్చే వందలాది ప్రాచీన శివలింగాలు ఆనాటి రామ హనుమల అనుబంధానికి సజీవ సాక్ష్యాలు. చారిత్రక వైభవం విష్ణుకుండినుల ఘనత వారసత్వం కీసరగుట్టపై నిలిచింది. ఆధ్యాత్మికతతో పాటు తెలంగాణ చారిత్రక వైభవానికి నిలువుటద్దం కీసరగుట్ట. క్రీస్తు శకం 4వ-6వ శతాబ్దాల్లో దక్కన్ పీఠభూమిని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన విష్ణుకుండినులు ఈ ప్రాంతం ప్రధాన స్థావరంగా చేసుకొని ఆధ్యాత్మిక కేంద్రంగా విలసింపజేశారు. పురావస్తు శాఖ జరిపిన విస్తృత తవ్వకాల్లో వెలుగుచూసిన విశేషాలు ఇక్కడి ప్రాచీన నాగరికతను చాటుతున్నాయి. కొండపై విష్ణుకుండినుల సైనిక స్థావరం, నివాస భవనాలు, యజ్ఞవాటికలు, ఆ కాలపు భారీ పరిమాణపు కాల్చిన ఇటుకలు ఎన్నో లభ్యమయ్యాయి.

చీసెర గర్భాలయంలో రామలింగేశ్వరుడితో పాటు అమ్మవారు భవానీగా కొలువుదీరి భక్తులకు అభయాన్ని ఇస్తున్నారు. శివుడు, విష్ణువు, ఆంజనేయుడు, జగన్మాత ఒకే క్షేత్రంలో సన్నిధి చేసి ఉండటం శివ కేశవ అభేద తత్వానికి సార్వత్రిక నిదర్శనం. మాఘమాసంలో జరిగే శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ అద్వితీయంగా సాగుతాయి. దాదాపు 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఆ రాత్రివేళ అఖండ భజనలు, రుద్రాభిషేకాలు, శివనామస్మరణతో కీసరగుట్ట ప్రాంగణమంతా ఒక తపోవనాన్ని తలపిస్తాయి. కార్తీక మాసం సోమవారాలు, కార్తీక పౌర్ణమి నాడు మహిళలు సహజ శిలలపై 6 బయట ఉన్న 101 శివలింగాల చెంత నేతి దీపాలు వెలిగిస్తారు. ఆ రాత్రి కొండపై వెలిగే వేలాది దీపాలు చూస్తుంటే ఆకాశం నుండి నక్షత్ర మండలమే నేలమీదికి దిగివచ్చి రామలింగేశ్వరునికి హారతి పడుతుందా అన్నంత అనుభూతి చెందుతూ ఉంటారు భక్తులు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక సాధన కోసం ప్రకృతి ఒడిలో సేర తీరటానికి కీసర క్షేత్రాన్ని దర్శించుకోవాలని కోరుకుంటూ ఇవాల్టి క్షేత్ర దర్శిని కీసరగుట్ట విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50. చింతనం కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశ మాలిక 19వ భాగం వింటారు. విద్వాన్ డాక్టర్ అమరవాది శేషయ్య గారిచే.
1: మనం పంచమ వేదమైనటువంటి మహాభారత శాంతి పర్వంలో అంపశయ్య పైన ఉన్నటువంటి భీష్ముడు కృష్ణుని సలహా మేరకు ధర్మజునికి అందించిన సందేశ మాలిక ఇంతవరకు 18 ప్రశ్నలకు సమాధానాలు ఉదాహరణ కథలు ద్వారా తెలుసుకున్నాం. ధర్మజుల వారు అడిగిన ప్రశ్నలకు భీష్ములు ఏ విధంగా సమాధానం చెప్పారో మనం ఈరోజు ఇలా తెలుసుకుంటున్నాం. ధర్మజులు ఇలా అంటున్నారు, ఓ పితామహ, పెద్దలైన వాళ్ళు ఒక్కొక్కప్పుడు సలహా ఇస్తుంటారు, మంచి అభిప్రాయంతోనే ఇస్తారు, అయితే ఆ పని హింసతో కూడినది అయి ఉండవచ్చు, అందువల్ల దుష్కరమైనదిగా లేక అనుచితమైనదిగా మనస్సునకు తోచవచ్చు, అప్పుడు ఏం చెయ్యాలి? పెద్దల మాట కదా అని వెంటనే

ఆలోచించాలా లేక కాస్త తమాయించుకొని పూర్వపరాలు ఆలోచించుకోవటం మంచిదా? కాబట్టి పెద్దలైన మీరు నాకు ఈ సందేహానికి సమాధానం ఇస్తారు కదా అని వినయంగా ధర్మరాజు వారు భీష్ముల్ని అడిగారు. ఆ సమయంలో భీష్ముడు ఇలా అంటున్నారు, ఓ ధర్మానందన, ఈ విషయంలో ఒక గాథ ఉంది, అది చెబుతాను విను. పూర్వం గౌతమ మహర్షికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడు మహాజ్ఞాని, పేరు చిరకారి. చిరకారి అనే పేరు తండ్రి సార్థకంగానే పెట్టాడు. ఎందుచేతనంటావా, మహాబుద్ధిశాలి అయిన అతడు ప్రతి పనిని ఆలోచించి ఆలోచించి కర్తవ్యము ఏది, కానిది ఏది ఆచితూచి అప్పుడు చేసేవాడు. తొందర పడేవాడు కాదు సుమా, కొద్దిగా ఆలస్యమే చేసేవాడు. అదే మంచిదనే అభిప్రాయంతో అన్ని విషయాలలోనూ అతడు నెమ్మదిగానే ఉండేవాడు. ప్రతి విషయాన్ని దీర్ఘంగా ఆలోచించేవాడు. మేల్కొని ఉంటే తాను ఎంతసేపైనా మేల్కొని ఉండేవాడు. నిద్రిస్తే అదే పనిగా నిద్రలోనే ఉండేవాడు. పని చేయటం మొదలు పెడితే సుమా పనిచేస్తూనే ఉండేవాడు. అందుకే చిరకారి అనే పేరు అతనికి సార్థకమైనది. దూరాలోచన చేయలేని మందబుద్ధులు కొందరు అతనిని సోమరిపోతు అనుకునేవారు. కొందరు ఇతనిది దూరాలోచన కాదు దురాలోచన అని ఎగతాళి చేసేవారు. ఒకనొక రోజున గౌతముడు తన భార్య శీలాన్ని శంకించి ఆగ్రహోదగ్రుడై క్రోధావేశంతో కుమారుణ్ణి పిలిచాడు. ఓ కుమారా, పాపాత్మురాలైన నీ తల్లిని వెంటనే చంపి పారవేయి అని ఆజ్ఞాపించాడు. తరువాత ఆయన వనంలోకి వెళ్ళిపోయాడు. చిరకారి అలవాటు ప్రకారం తండ్రి మాట విని కాసేపు ఆగి అలాగే అన్నాడు. చిరకారి కదా, కనుక ఈ విషయం పైన ఇక చిరకాలం ఆలోచించడం మొదలుపెట్టాడు. నాకు తండ్రి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు అడవులకు. తండ్రి ఆజ్ఞ పాలించకపోతే తప్పు అవుతుంది. పుత్రుడికి తండ్రి ఆధీనములోనే ఉండడమే కర్తవ్యం, కానీ తల్లిని చంపటం మాత్రం సబబవుతుందా? మాతృహత్య కంటే ఘోర పాతక మరొకటి లేదు కదా, స్త్రీహత్య, పైగా మాతృహత్య. తండ్రి ఆజ్ఞ పాలించడం కర్తవ్యమే, దానితో పాటుగా తల్లిని రక్షించడం కూడా కర్తవ్యమే పుత్రుడైన వాడికి. ఈ రెండు ధర్మాలు నిర్వహించటం ఎలా అని ఆలోచనలో పడ్డాడు. తండ్రి జాత కర్మాది సంస్కారాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, పెంచి పోషిస్తాడు కూడా, చదువు నేర్పుతాడు. కనుక పుత్రుడికి ప్రధాన గురువు తండ్రే. తండ్రి ఏ ఆజ్ఞ ఇచ్చినా చేసి తీరవలసిందే, ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. తండ్రే ధర్మం, తండ్రే దైవం, తండ్రే తపస్సు. తండ్రి ప్రసన్నుడైతే దేవతలందరూ ప్రసన్నులవుతారు. అయితే ఇంకొక విషయం కూడా ఉన్నది. పాంచభౌతికమైన ఈ నా శరీరం జన్మించడానికి తల్లి ముఖ్య కారణం కదా. తల్లి బ్రతికి ఉన్నంత కాలం ఒక మనిషి సనాథ. తల్లి లేనివాడు అనాథ అవుతాడు. తల్లి దగ్గర ఉంటే మనిషికి చింత అనేదే ఉండదు. తల్లి ఉండగా పుత్రుడికి ముసలితనము రాదు. అమ్మా అని పిలుస్తూ ఇంట్లోకి వెళ్లే మనిషి నిరుపేదైనా ఉన్నప్పటికీ సాక్షాత్తు అన్నపూర్ణ వద్దకు వెళుతున్నట్లే తనకు కొడుకులు మనవళ్ళు జన్మించినప్పటికీ, నూరేండ్లు నిండినప్పటికీ తన తల్లి దగ్గర రెండేళ్ల పసిబాలుడుగానే వ్యవహరిస్తాడు మనిషి. కొడుకు మంచివాడు గాని చెడ్డవాడు గాని సమర్థుడు గాని తల్లి ప్రేమతో పెంచి పోషిస్తుంది.
తల్లిని మించిన నీడ లేదు.

0: తల్లిని మించిన ఆశ్రయమూ లేదు, తల్లిని మించిన రక్షణ లేదు, తల్లిని మించిన ప్రియమైన వస్తువు లోకంలో లేదు. పుత్రుని తండ్రి ఎవరో, పుత్రుని గోత్రమేమిటో తెలిసింది తల్లి ఒక్కదానికే కదా. చిరకారి ఈ విధంగా తండ్రి ఆజ్ఞను గురించి, తాను చేయవలసిన దానిని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంతకీ విషయం తెగలేదు. అతను ఇంకా ఇలా ఆలోచించాడు, అయినా ఒకటి ఉన్నది, నా తల్లి శీలాన్ని గురించి మాట్లాడేవాడు తండ్రి. అసలు స్త్రీలది తప్పు కాదు, పురుషులదే తప్పు. స్త్రీలు అబలలు, వారు బలాత్కరింపబడితే దాని తప్పు పురుషుడిదే అవుతుంది. ఇలా చిరకాలం దాకా ఆలోచిస్తూ ఆలస్యం చేశాడు చిరకారి. అక్కడ గౌతముడు తన క్రోధానికి పశ్చాత్తాపపడి కొడుకు ఏమి చేశాడోనని ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చిరకారి కదా అని ధైర్యంతో లోపలికి వచ్చి చూశాడు. చిరకారి కత్తి చేతపుచ్చుకొని ఆలోచన చేస్తూ నిల్చున్నాడు. అప్పుడు గౌతముడు, నాయన మంచి పనే చేశావు, నీవు చిరకాలం ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటే నేను చిరకాలం సుఖినై ఉంటాను అని అన్నాడు. చూసావా ధర్మజ అంటూ ఇక్కడ నీతి చెప్తున్నాడు. ఓ ధర్మజ, ఏ పని అయినా ఆలోచించి చేయడం మంచిది. ధర్మోపదేశం చేసే పెద్దలు కూడా ఆలోచించుకొని ఉపదేశం చేసి సలహాలు చెప్పాలి. సలహాలు పాటించేటప్పుడు కూడా చక్కగా లోతుగా ఆలోచించే ఆ తర్వాతని ఆచరణలో పెట్టాలి. విన్నావు కదా ధర్మజ అని భీష్ముల వారు అద్భుతమైనటువంటి విషయంగా ధర్మరాజు యొక్క సందేహానికి ఒక ధర్మ చింతనగా మనకు ఈ చింతన కార్యక్రమంలో తెలుసుకోవడం చాలా ముదావహము. స్వస్తి.
1: మీరింతవరకు చింతనం కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశ మాలిక విన్నారు. అందించిన వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు విందాం స్వాతి కిరణం చిత్రం కోసం సిరివెన్నెల గారి రచనలో కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో వాణి జయరంగారు పాడిన పాట.

0: ఆకాశవాణి స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

0: యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలియజేశారు.
1: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే, జో నయే సొల్యూషన్స్ చాహియే, ఉన్సే భారత్ హి నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దోస్ సొల్యూషన్స్.
0: గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని, దానిలో 11 మంది భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద 11 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని, 2 మాత్రం గల్లంతయ్యారని వెల్లడించారు. స్థానిక కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రష్యా, ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ, ఈ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యాగాని, ఉక్రెయిన్ గాని వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యక్షులు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా

0: ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు చేశారు. అర్ష్దీప్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి సిరీస్ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు ఐఎండీ తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ ఐఓఎం తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి అతి సమీపంలో మునిగిపోయినట్టు ఐఓఎం తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా, ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఆరోగ్య జీవనం, జనరల్ ఐ హెల్త్ గురించి డాక్టర్ టి. లింగంగౌడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

0: లో కంటి వైద్య నిపుణులు మలక్పేట ఏరియా హాస్పిటల్ రిటైర్డ్ సివిల్ సర్జన్ డాక్టర్ తొరుపునూరి లింగం గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్తే అండి.
0: కంటికి సంబంధించి సాధారణ ఆరోగ్యం, కంటికి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యమైన లక్షణాలు ఎలా ఉంటాయి, ఇటువంటి విషయాలన్నీ మనము తెలుసుకుందాము. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు,
1: అవునండి.
0: కను దృష్టి గురించి మనకు ఎటువంటి అవగాహన ఉండాలి? అసలు ఈ కళ్ళకి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముఖ్యమైన లక్షణాలు ఏముంటాయి సార్?
1: కంటి దృష్టి తగ్గినప్పుడు యూజువల్గా పేషెంట్స్లో హెడేక్, రెండవది చూపు అనేది సరిగా కనబడదు, తర్వాత కొంచెం పాయింట్ ఎక్కువ ఉండే అంటే ఎక్కువ సైట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కళ్ళు తిరగడము అనేది కూడా జరుగుతుంది. కాబట్టి దీనికి ఏంటంటే మనము కళ్ళ పరీక్ష చేయించుకొని దానికి తగ్గ అద్దం పెట్టుకోవడం, తర్వాత కంట్లో అల్సర్స్, కంట్లో పుండు అయింది అనుకోండి, కంట్లో నీరు గారడము, ఎర్రగవడము, అలర్జీ ఉన్నప్పుడు కంట్లో దురదలు రావడము, ఇట్లాంటివి అన్నీ ఉన్నప్పుడు కంటి డాక్టర్తో చూపించుకుంటే సరిపోతుంది.
0: మన రోజువారీ జీవితంలో కళ్ళ ఆరోగ్యం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న లైఫ్ స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎన్ ఇరా ఆఫ్ స్క్రీన్ టైమ్స్, కంప్యూటరు, మొబైల్, టీవీ, ఇలా ఎక్కువ స్క్రీన్స్ చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్క్రీన్ టైం అనేది కళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది?
1: స్క్రీన్ మీద యూజువల్గా ఏంటంటే గార్డ్స్ ఉంటాయి, ప్రొటెక్షన్ గార్డ్స్ లాగా యాంటీ రిఫ్లెక్టెడ్ కోటింగ్తో వచ్చిన స్క్రీన్స్ యూజువల్గా కంప్యూటర్ మీద వాడడము, తర్వాత మనం కూడా వాడుకునే అద్దంలో యాంటీ రిఫ్లెక్టెడ్ కోటింగ్ ఉన్న అద్దాలు వాడడం వల్ల యూజువల్గా చాలా వరకు మనకు ఆ స్క్రీన్ రిఫ్లెక్టివిటీ, స్క్రీన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ స్క్రీన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనము ఒక 2 అవర్స్ వర్క్ చేసి ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకోవడము తర్వాత పని చేసుకోవడం, కాకపోతే కళ్ళు ఏమైనా డ్రై అయినప్పుడు అంటే దురద పుట్టినప్పుడు మంట మండినప్పుడు ఏంటంటే లూబ్రికెంట్స్ అనే డ్రాప్స్ ఉంటాయి, ఒక డ్రాప్ ఆ కంట్లో చుక్క ఈ కంట్లో చుక్క వేసుకొని కన్ను మూసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మన పని మనం చేసుకోవచ్చు. తర్వాత అద్దాలు ఏదన్నా ఉంటే యూజువల్గా పాయింట్ అద్దాలు ఉంటే అద్దాలు పెట్టుకుంటూ దాని మీద యాంటీ రిఫ్లెక్టెడ్ కోటింగ్ పెట్టుకోవడం మంచిది, రెండవది. మూడవది ఏంటంటే యూజువల్గా ఏంటంటే కంప్యూటర్ స్క్రీను మన డిస్టెన్స్ కూడా మినిమం 33 సెంటీమీటర్స్ దూరం ఉండేటట్టు చూసుకోవాలి, మరీ దగ్గరగా ఉండొద్దు, మరీ దూరంగా కూడా ఉండకూడదు. తర్వాత నాలుగోది ఏంటంటే యూజువల్గా మనిషి కొంచెం హైట్లో ఉండి కంప్యూటర్ స్క్రీన్ కొంచెం కిందికుంటే బెటర్, సేమ్ హైట్ కాకుండా, సేమ్ హైట్ కింది హైట్ కాకుండా మనిషి కూర్చునే హైట్ కొంచెం పైకి, కంప్యూటర్ స్క్రీన్ కొంచెం కిందికి, మరీ ఎక్కువ కూడా ఉండకూడదు. ఇప్పుడు మన స్క్రీన్ పైకి ఉన్నప్పుడు ఇలా పైకి తల పైకి పెట్టి ఇలా చూడాల్సిన పరిస్థితి వస్తుంది, అదే మనం ఇలా మామూలుగా కూర్చున్నప్పుడు ఏంటంటే కొంచెం కిందికి స్క్రీన్ ఉండడం వల్ల కింది చూపు పాయింట్ కింది ఉంటుంది, కాబట్టి జస్ట్ కింది దాంట్లోంచి జస్ట్ మన కళ్ళు తిరిగి చూస్తే సరిపోతుంది.
0: ఆ యాంగిల్ అనేది మచ్ కంఫర్టబుల్ ఫర్ దట్,
1: కంఫర్టబుల్, యూజువల్గా కంఫర్టబుల్ ఉంటుంది.
0: కంటికి సంబంధించిన సమస్య ఏం లేకపోయినా కూడా ఈ జనరల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మన కంటి చూపును పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా?
1: ఖచ్చితంగా కంటి పరీక్ష కంపల్సరీ చేయించుకోవాల్సిందే. యూజువల్గా చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఫస్ట్ డాక్టర్ అంటే తల్లిదండ్రులే. యూజువల్గా ఏంది చిన్నపిల్లల్లో వాళ్ళు స్క్రీన్ దగ్గరగా టీవీ దగ్గరగా పోయి చూడడము, స్క్రీన్ దగ్గరగా పెట్టి చదవడము, లేకుంటే పేపర్లు దగ్గరగా పెట్టుకొని చదవడము అట్లా చేస్తుంటారు, అటువంటప్పుడు ఖచ్చితంగా కళ్ళ డాక్టర్ చూపించుకోవాలి. రెండవది వాళ్ళు ఈవినింగ్ కాగానే స్ట్రెయిన్ అవుతారు, పిల్లల్లో కంటి పాయింట్ ఉందనుకోండి, ఈవినింగ్ కాగానే కళ్ళు స్ట్రెయిన్ అయ్యి వాళ్ళకు బోర్డు మీద అక్షరాలు సరిగ్గా కనబడక వాళ్ళకి స్ట్రెయిన్ అయ్యి ఈవినింగ్ కాగానే తలనొప్పి రావడము అట్లాంటిది వాంతులు అవుతాయి ఒక్కొక్కసారి పిల్లల్లో, అట్లాంటప్పుడు కూడా కంటి డాక్టర్ కంపల్సరీ చూపించుకోవాలి. మూడోది ఏంటంటే యూజువల్గా ఇప్పుడు తల్లిదండ్రులు బయటకు వెళ్తున్నప్పుడు పిల్లలతో పాటు వాళ్ళు బస్సు స్క్రీన్స్ చదవలేకపోవడము, ఏదైనా స్క్రీన్ ఉంటే దాన్ని చదవలేకపోవడం అట్లాంటివి చూసినప్పుడు కంపల్సరీ డాక్టర్ చూపించుకోవాలి. తల్లిదండ్రులు తెలివికల పని ఏం చేయాలంటే ఒక కన్ను మూసి ఒక కన్నుతో చూపించాలి, ఇప్పుడు ఈ కన్ను మూసి రైట్ ఐ మూసి లెఫ్ట్ ఐతో చూపించాలి సేమ్ కనబడుతుందా, మళ్ళీ లెఫ్ట్ ఐ చూసి రైట్ ఐతో అంత తనకు అంటే దూరం వరకు మంచిగా కనబడుతుంది అనుకుంటే 99% నార్మల్ ఉన్నట్టు, కొంచెం ఏమైనా తక్కువ కనబడ్డా లేకుంటే ఒక కన్ను ఒక కన్నుకు డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా డాక్టర్ చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
0: అంటే చిన్నపిల్లలకి కంటి సమస్య ఉందో లేదో తల్లిదండ్రులే చాలా నిశ్చితంగా పరిశీలించి
1: ఖచ్చితంగా
0: చేయాలి, లేదంటే ఆ సమస్య పెద్దదైపోతుంది. ముందుగానే తెలుసుకుంటే మంచిది.
1: ముందుగానే తెలుసుకోవాలి. 15 ఇయర్స్ లోపలనే ఎంత తొందరగా తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ చాలా ఉంటాయి కంట్లో కూడా. ఇప్పుడు చిన్నప్పటి నుంచే క్యాట్రాక్ట్ రావడం, కంజెంటల్ క్యాట్రాక్ట్స్ అని, తర్వాత గ్లకోమా, చిన్నపిల్లల్లో కూడా గ్లకోమా వస్తుంది, బ్యూఫ్థాల్మస్ అట్లాంటివి, వాటికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే, ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఏదైనా ఉంటే కూడా దానికి తగ్గట్టు అద్దం పెడితే, యూజువల్గా ఏంటంటే అద్దం పెట్టకుంటే అంబ్లియోపియా అనే ఒకటి ఉంటుంది, కంటి నరము అన్నీ బాగానే ఉంటాయి, కానీ చూపు ఇంప్రూవ్ కాదు 15 ఇయర్స్ తర్వాత. కాబట్టి 15 ఇయర్స్ లోపలనే మనం ఎంత

0: తొందరగా అద్దం పెట్టించగలిగితే చూపు తక్కువ ఉన్నప్పుడు కంటి నరం అంత డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, చూపు కూడా అంత మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది.
1: కంటి చూపు సమస్య వచ్చింది, అద్దాలు పెట్టుకునే అవసరం వచ్చింది. 15 ఏళ్ళ లోపు ఇది జరిగితే మనం కరెక్ట్గా అద్దాలు మెయింటైన్ చేస్తున్నప్పుడు తర్వాత లేటర్ స్టేజెస్లో అద్దం అవసరం లేకుండా ఉండే పరిస్థితులు ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు?
0: యూజువల్గా ఉండదండి, అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటే అది యూజువల్గా ఒక ఏజ్ వరకు పెరుగుతూ ఉంది. ఆ ఏజ్ వరకు పెరుగుతున్నప్పుడు పెట్టుకోవాల్సిందే, తప్పదు. అది ఒక ఏజ్ తర్వాత అంటే యూజువల్గా 35 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు దూరం చూపు తక్కువ వాళ్ళకు దగ్గర చూపు 35 ఇయర్స్ తర్వాత రొటీన్గా అందరికీ చెత్వారం అనేది వస్తుంది, అంటే దగ్గర చూపు మస్క్ వస్తుంది. అప్పుడు దూరం చూపు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, దగ్గర చూపు మస్క్ అవుతుంది. సో అట్లాంటి అంటే నేచురల్ ప్రాసెస్ అది. అంతేగాని యూజువల్గా తగ్గే అవకాశం ఏముండదు. మంచి ఫుడ్ తీసుకోవడము, టెన్షన్స్ స్ట్రెయిన్ లేకుండా ఉండడము, యోగా మెడిటేషన్ చేయడము, డైలీ రెగ్యులర్ ఎక్సర్సైజు, మంచి 6 to 8 అవర్స్ స్లీపు, టెన్షన్ లెస్ లైఫు, మంచి ఫుడ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు యూజువల్గా పాయింట్స్ కూడా పెద్దగా పెరగవు, లైట్గా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ తల్లిదండ్రుల నుంచి వచ్చిన దానికి మనం ఏం చేయలేము, కంపల్సరీ పెరుగుతూనే ఉంటుంది అది.
1: డయాబెటీస్, బీపీ ఈ రెండు లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల పంటికి కంటికి రెండింటికి సమస్య ఉందంటారు. ఈ సమస్య పర్టికులర్గా కళ్ళ మీద ఎలా ఉంటుంది?
0: షుగర్ వల్ల చాలా వరకు కంటి డిసీజెస్ వస్తాయి. ఫ్రమ్ ద బిగినింగ్ రెప్పల నుంచి మొదలు పెడితే కంటి నరం వరకు షుగర్తో ఇన్వాల్వ్ అయ్యే డిసీజెసే ఉంటాయి. అండ్ షుగర్ ఏంటంటే స్లోగా చూపు అనేది షుగర్ తగ్గుతుంది, రెటినోపతి అని డెవలప్ అవుతుంది షుగర్ వల్ల, లేకుంటే క్యాట్రాక్ట్ ఎర్లీగా వస్తుంది. ఒకవేళ కార్నియల్ అల్సర్ వచ్చిందనుకో అది తగ్గదు, షుగర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి షుగర్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకొని దానికి ఇది చేసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ బీపీ మాత్రం చాలా కంట్రోల్డ్గా రెగ్యులర్గా కంట్రోల్లో ఉండాలి. ఒక్కసారి సడన్ స్పైక్ వచ్చి బీపీ పెరిగిందనుకోండి సడన్గా చూపు పోయే ప్రమాదం ఉంటుంది. సో దాన్ని ఏం చేయలేము. కాబట్టి ఏంటంటే బీపీ షుగర్ రెండు సిస్టమిక్ డిజార్డర్స్, ఇవి రెండు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: సాధారణంగా కంటి వ్యాధులు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు గ్లకోమా, కెటరాక్ట్ వినిపించే వ్యాధులు సార్, ఈ వ్యాధులు గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అసలు గ్లకోమా అంటే ఏమిటి, కెటరాక్ట్ అంటే ఏమిటి?
0: గ్లకోమా అంటే ఇంక్రీజ్డ్ ఇంట్రాక్యులర్ ప్రెషర్. ఇప్పుడు మనకు బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో, ప్రెషర్ ఎక్కువైతే రక్తనాళాలు చిట్లుతాయని అనుకుంటాము, అట్లనే కంట్లో కూడా ఇంట్రాక్యులర్ ప్రెషర్ ఉంటుంది. కంట్లో కూడా ఒక నీరు ఉంటుంది, ఆ నీరు వస్తుంది కంట్లో, అది న్యూట్రిషన్ సప్లై చేసి కంట్లో మళ్ళీ సీలేరి బాడీ అని ఉంటుంది, ఆ సీలేరి వెజల్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అది ట్రబెక్లమ్ అని అట్లాంటి మెష్ ఉంటుంది, దాని ద్వారా మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది సప్లై చేసి. అది వెళ్ళిపోని పరిస్థితుల్లో కంట్లో నీరు వస్తుంది కానీ బయటకు వెళ్ళదు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కంట్లో నీరు ఎక్కువగా పెరిగి కంటి నరం మీద ఒత్తిడి పెరిగి కంటి నరం ఎండుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్లకోమా అనేది ఏంటంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇమ్మీడియట్ మనం దాన్ని పరీక్ష చేసుకొని గ్లకోమా ఉంటే గ్లకోమాకి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు మనం గ్లకోమాను కంట్రోల్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. క్యాట్రాక్ట్ అనేది వివిధ కారణాలతో వస్తుంది, బట్ రొటీన్ కారణం ఏంటంటే సెనైల్ క్యాట్రాక్ట్. సెనైల్ అంటే యూజువల్గా 60 ఇయర్స్ దాటిన వాళ్లకు ఏజ్తో పాటు వచ్చేది సెనైల్ క్యాట్రాక్ట్ అంటారు. మిగిలిన కారణాలు చాలా కారణాలు ఉంటాయి. చిన్నపిల్లల్లో వచ్చేది కంజెంటల్ క్యాట్రాక్ట్స్, ఈ ఎలక్ట్రిక్ షాక్ అని, రేడియేషనల్ క్యాట్రాక్ట్ అని, ట్రామాటిక్ అంటే దెబ్బ తగలడం వలన, కన్ను అప్పుడప్పుడు ఎర్రగవడం వల్ల కంట్లో దాని న్యూట్రిషన్ దెబ్బతిని కంట్లో శుక్లం వచ్చే, అట్లా చాలా క్యాట్రాక్ట్స్ ఉంటాయి. వీటి ఎఫెక్ట్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. బట్ యూజువల్గా ఏంటంటే 60-70 ఇయర్స్లో కంపల్సరీ క్యాట్రాక్ట్ వస్తుంది, దానికి ఆపరేషన్ చేసుకుంటే ఇట్స్ ఎ క్యూరబుల్ డిసీజ్. ఖచ్చితంగా లోపల అద్దం అనేది, దీంట్లో కూడా రకరకాలు ఈ మధ్య ఫ్యాకో ఎమల్సిఫికేషన్ విత్ ఫోల్డబుల్ ఐ ఓఎల్స్ అని వచ్చింది, తర్వాత ఫెమ్టో సెకండ్ లేజర్ కంప్యూటర్ అసిస్టెడ్ క్యాట్రాక్ట్ సర్జరీ ఇంకా కొత్త టెక్నిక్ వచ్చింది, అంత కంప్యూటరే చూస్తుంది ప్రిసైజ్ ఇన్సిషన్స్ అవన్నీ. సో ఈ రకంగా మనము ట్రీట్మెంట్ చేసుకుంటే క్యాట్రాక్ట్ చాలా వరకు నయమైపోతుంది.
1: ఇలా కంటికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ స్క్రీన్ టైంని మనం లిమిట్ చేసుకుని, ఇంకా కంటి ఆరోగ్యపరంగా కంటికి సంబంధించి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా, లేతే కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన డైటరీ సూచనలు ఏమిస్తారు?
0: కన్ను అనే కాదు, కన్ను ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ. బాడీకి ఏదైతే న్యూట్రిషన్ అన్నిటికీ సప్లై చేస్తుందో, కంటికి సంబంధించిన ఫుడ్ కూడా మంచి న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు కంటికి కూడా మంచి న్యూట్రిషన్ వస్తుంది. కాబట్టి మంచి న్యూట్రిషన్ తీసుకోవడము, ఈ స్పెసిఫిక్గా అంటూ కొన్ని ఉంటాయి విటమిన్ ఏ ఉన్నాయి, బట్ అంత మంచి ఫుడ్ తీసుకోవడము, టెన్షన్ లెస్ స్ట్రెయిన్ లెస్ లైఫ్ లీడ్ చేయడము, 6 to 8 అవర్స్ గుడ్ స్లీప్ అండ్ వాకింగ్ ఎక్సర్సైజెస్, డైలీ రొటీన్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కన్నుకి ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా ఉండే పరిస్థితులు, అంటే ఐ మీన్ మనము యూజువల్గా క్లోజ్డ్ డోర్స్ ఉన్నా కూడా కన్నుకు ఎక్కువ

0: గాలి తగలకుండా అట్లా కన్ను ప్రొటెక్ట్ చేసుకొని డిజిటల్ స్క్రీన్స్ తక్కువ వాడుకుంటే ఖచ్చితంగా కన్ను ప్రొటెక్షన్నే ఉంటుంది.
1: డాక్టర్ లింగం గౌడ్ గారు, కంటికి సంబంధించి, కంటి ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కంటి సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇటువంటి విషయాలన్నీ ఆరోగ్య జీవనం కార్యక్రమానికి వచ్చి శ్రోతలందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: నమస్తే. థ్యాంక్ యూ.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో జనరల్ ఐ హెల్త్ గురించి డాక్టర్ టి లింగంగౌడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజని. జనరంజనిలో సమర్పించే అనౌన్సర్ గారికి నమస్కారాలు. శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఆపాత మధుర గీతాలైనటువంటి అగ్ని పరీక్ష చిత్రం కోసం కొండపై నిండుగా కొలువున్న మా తల్లి పాటను మా కోసం వినిపించండి అంటూ కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ సాయచరణ్ కోరుతున్నారు. వారందరి కోసం ఈ పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: జనరంజన్లో మాకోసం స్వాతిముత్యం చిత్రం నుండి సువ్వే సువ్వే సువ్వాలమ్మ పాటను వినిపించండి అంటూ భూదాన్ పోచంపల్లి ఎలగందుల నుండి మార్కండేయ లక్ష్మీ, దివ్య, శీను, చిన్ను కోరుతున్నారు వారందరి కోసం ఈ పాట.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం.
0: చూడండి

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ KYC అప్డేట్ చేసుకోవచ్చు.
2: RBI అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: గుడ్ మార్నింగ్ జనరంజని. జేబు దొంగ చిత్రంలోని నీలాల లింగిలో పాటను మా అందరి కోసం ప్రసారం చేయగలరు అంటూ కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని కుటుంబ సభ్యులు కోరుతున్నారు వారందరి కోసం ఈ పాట.

0: आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है
1: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी।
0: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है। आपको बस अपनी शिकायत को बोलना है। समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुंचाती है।
1: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें।
0: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: హలో జనరంజని, ఈరోజు నటి స్నేహ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నటించిన హనుమాన్ జంక్షన్ మూవీలోని కోనసీమల్లో ఓ కోయిల అనే పాటను వినిపించగలరంటూ కరీంనగర్ అమ్మన గుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ కోరుతున్నారు. వీరందరి కోసం నటి స్నేహ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆకాశవాణి వివిధ భారతి తరపున కూడా తెలియజేస్తూ ఈ పాట విందాము.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా

మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

హలో జనరంజని, మాకోసం పసివాడి ప్రాణం చిత్రంలోని కాశ్మీరు లోయలో పాటని ప్లే చేయండి అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కోరుతున్నారు వారి కోసం ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ వింటారు.

జనరంజని కార్యక్రమానికి స్వాగతం. బంగారు బుల్లోడు చిత్రం కోసం ఒక పాటను ప్లే చేయండి అంటూ గంగాధర్ శ్రీనివాస్ కోరుతున్నారు. విశాల్ సాగర్ విలేజ్, బోయిన్పల్లి మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, వీరి కోసం ఈ పాట.

ఫ్లవర్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన

0: హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
2: హలో జనరంజని, మాకోసం శుభలేఖ చిత్రం నుండి ఏదైనా ఒక పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా నుండి నాగనాథ్ గుప్తా కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై

ఎందుకులేకినుక ఓ నవమి చిలుక తగవు చిలుక తగదు అలుక తగవు పడక నీ జడ కుచ్చులు నా మెడ కుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక ఓ నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక.

0: నవ మెచ్చులుక నగవు చిలుక నగదు అలుక నగవు పడక
1: నీ చిన్న నా సిగ పువ్వులు కనుక

0: కలికి పడక కలికి పలక
1: నీ జడ కుచ్చులు నా మెడ కుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక నవమి చిలుక నగవు చిలుక నగదు అలుక నగవు పడక
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
2: హలో జనరంజని, మాకోసం బొబ్బిలిపులి చిత్రం నుండి అది 1వ నంబర్ బస్సు పాటను వినిపించండని నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల్ నుండి హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ,
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటుంది,
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: జనరంజనిలో పులి బెబ్బులు చిత్రంలోని పరిమళించు పాటను మాకోసం వినిపించమని సనత్నగర్ నుండి శ్రీనివాసులు, శ్రీదేవి, శేషగిరి, సుభద్ర, నరసయ్య, జ్యోతి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్వర్ణకమలం చిత్రం నుండి మా కోసం ఒక మంచి పాటను వినిపించమని భూదాన్ పోచంపల్లి నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, శ్రీవాణి, రాధిక, సౌమ్య, ట్రికోల్,

నేహాన్ శ్రీరామదాసు, కృపాచారి అనితా సాయి, వర్షిత సాయి రిత్విక్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని

0: స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: జనరంజనిలో అందాల రాముడు చిత్రంలోని జాబిల్లికి పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, వీరికోసం ఈ పాట.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

మంగమ్మ గారి మన్వడు చిత్రం నుండి దంచవే మీనత్త కూతుర పాటను మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు బూదాన్పల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంజతమ్మ వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముంబై రిలే కార్యక్రమాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో కోరుకునే ప్రజాస్వామ్య హక్కులు తెలంగాణలో ఎందుకు ఉండకూడదని కాంగ్రెస్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్టంలో సమస్యలపై బీజేపీ నిరసన తెలిపితేనే శాంతి భద్రతల సాకు చెప్పడాన్ని తప్పుబడుతూ ఢిల్లీలో ఒక న్యాయం ఇక్కడ మరొక న్యాయమా అని నిలదీశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభమయ్యే బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఇంధన పొదుపులో ఉత్తమ విధానాలు అమలు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వేకు 7 ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించినట్టు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రైల్ నిలయం, కాచిగూడ స్టేషన్తో సహా పలు భవనాలు ఈ గుర్తింపు పొందగా సంబంధిత అధికారులను జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ అభినందించారు. ఎల్నినో వల్ల యాసంగిలో పంటలు వేయవద్దన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపిస్తూ పాలమూరుకు కృష్ణా జలాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడుల్లో హైదరాబాద్కు చెందిన 45 ఏళ్ల ఐటీ ఇంజనీర్ మహమ్మద్ యూసుఫ్ అలీ మృతి చెందారు. కుటుంబంతో కలిసి మదీనా వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఈ దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు అనుమతించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టబద్దతను అక్కడి ఉభయ పక్షాల సెనేటర్లు ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్దం ముగిసే వరకు ఈ వాణిజ్యాన్ని నిషేధించే 2022 నాటి చట్టానికి ట్రంప్ నిర్ణయం విరుద్దమని, కాంగ్రెస్ను సంప్రదించకుండానే ఈ చర్య తీసుకున్నారని మండిపడ్డారు. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ విభాగంలో భారత షూటర్ ఉదయ్వీర్ సిద్ధు స్వర్ణ పతకం సాధించాడు. తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఫైనల్లో 240.6 పాయింట్లతో జర్మనీకి చెందిన క్రిస్టియన్ రీజ్పై 0.5 పాయింట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఇందోర్ టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 223 పరుగులకు ఆలౌట్ కాగా వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మార్నింగ్ మస్తీ. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు, పౌరుల సాధికారతకు బాటలు వేసిన చారిత్రక రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం 2005 అక్టోబర్ 12, అంటే ఇవాళ నుంచి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిన రోజును గుర్తు చేసుకుందాం. ఇవాల్టి మార్నింగ్ మస్తీలో 100% లవ్ చిత్రం నుండి హరిని పాడిన పాట విందాం. రామజోగయ్య శాస్త్రి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మార్నింగ్ మస్తీ వింటున్నారు మీ ఆర్జే ప్రసాద్ తో. సోవియట్ యూనియన్ చేపట్టిన ఓక్సోడ్స్ 1 స్పేస్ క్రాఫ్ట్ 1964 అక్టోబర్ 12 అంటే ఇవాల్టి రోజు చరిత్ర సృష్టించింది. అంతరిక్ష చరిత్రలోనే తొలిసారిగా ఒకే నౌకలో ఒకరికంటే ఎక్కువ మంది అంతరిక్షంలోకి ప్రయాణించినటువంటి చారిత్రకమైనటువంటి రోజు ఇవాళ. మార్నింగ్ మస్తీ ఇంకా మంచి పాటలు విందాం. ఇప్పుడు సైనికుడు చిత్రం కోసం హరిహరన్ చిత్ర పడిన పాట, వేటూరి రచన, హరీష్ జయరాజ్ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10:15.
1: ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రోత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108. డాక్టర్ మనుష్రుత్ గారు, ఎటువంటి పరిస్థితుల్లో చెవికి సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది?
2: సో మోస్ట్ కామన్లీ చెవికి సర్జరీస్ మనం ఇయర్ డ్రమ్ లో ఏమైనా పర్ఫరేషన్ ఉంటే, అంటే ఇయర్ డ్రమ్ లో హోల్ ఉన్నప్పుడు, అంటే హియరింగ్ బోన్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే ఇయర్ డ్రమ్ వెనక ఫ్లూయిడ్ ఉన్నప్పుడు, ఇవి మోస్ట్ కామన్ సర్జరీస్ ఇయర్ లో.
1: సాధారణంగా చెవికి సంబంధించి సరిగ్గా వినపడట్లేదు అనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, మరి అటువంటి పరిస్థితుల్లో సర్జరీతో పూర్తిగా వినికిడి వచ్చే అవకాశం ఉంటుందా?
2: సో ఈ స్పెసిఫిక్ కండిషన్ కొంతమంది పేషెంట్స్ కు ఉంటుంది, దాన్ని ఆటోస్క్లెరోసిస్ అంటాం. అంటే వాళ్ళకి ఇయర్ డ్రమ్ బాగుంటుంది, ఇయర్ డిశ్చార్జ్ ఉండదు, ఇయర్ పెయిన్ ఉండదు, వేరే ఏం కంప్లైంట్స్ ఉండవు, కానీ ఓన్లీ హియరింగ్ లాస్ ఉంటుంది. సో వీళ్ళకి ఇయర్ డ్రమ్ వెనుక చిన్న బోన్స్ హార్డ్ అయిపోయి హియరింగ్ మెకానిజం స్లో అయిపోయి వాళ్ళకి హియరింగ్ తగ్గిపోతుంది. సో వాళ్ళకి మనం సర్జరీ చేసి, ఆటోస్క్లెరోసిస్ కోసం సర్జరీ చేసి లోపల మనం ఇంప్లాంట్ పెడితే వాళ్ళకి హియరింగ్ కంప్లీట్ గా రిస్టోర్ అయిపోతుంది.
1: సర్జరీ తర్వాత ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా పూర్తిగా హియరింగ్ రిస్టోర్ అవుతుంది అంటారా?
2: సో అన్ని కండిషన్స్ కి కాకపోవచ్చు, కానీ బిఫోర్, అంటే మీరు హియరింగ్ ఎయిడ్ తీసుకునే ముందు మీ ఈఎన్టీ డాక్టర్ ని, ఈఎన్టీ సర్జన్ ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఈ కండిషన్ కి సర్జికల్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవా కనుక్కోవాలి, అప్పుడే మీరు హియరింగ్ ఎయిడ్ అవసరమా లేదా అనే డిసిషన్ తీసుకోవాలి.
1: డాక్టర్ మనుష్రుత్ గారు, వినికిడి కోసం హియరింగ్ ఎయిడ్స్ వాడుతున్న వాళ్ళు సర్జరీ చేయించుకుంటే దాని తర్వాత హియరింగ్ ఎయిడ్ అవసరం లేకుండా వినే అవకాశం ఉంటుందా?
2: సో ఇవి కొన్ని కండిషన్స్ లో మనం చేయొచ్చు, లైక్ ఆటోస్క్లెరోసిస్, లేదంటే కండక్టివ్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు, అంటే మీ నరం బాగుంది కానీ మీకు హియరింగ్ సరిగ్గా లేదు. సో ఏ హియరింగ్ ఎయిడ్ అయినా మీరు వాడినప్పుడు ఒక డాక్టర్ కన్సల్టేషన్, ఈఎన్టీ కన్సల్టేషన్ తీసుకుంటే అప్పుడే మనం డెఫినెట్ గా చెప్పగలుగుతాం. కానీ మోర్ దాన్ 90% కేసెస్ కి మనం సర్జరీ చేసి హియరింగ్ రిస్టోర్ చేయగలుగుతాం.
1: డాక్టర్ మనుష్రుత్ గారు, చెవికి సర్జరీని 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేయాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా?
2: సో చాలా మంది పేషెంట్స్ కి ఇయర్ సర్జరీ ఒకసారి అయినాక మళ్ళీ అవసరం పడొచ్చు. ఒకవేళ ఫస్ట్ ఇయర్ సర్జరీ ఫెయిల్ అయితే, లేదంటే సర్జరీ చేసినాక కూడా వాళ్ళకి హియరింగ్ ఇంప్రూవ్ కాకపోతే రివిజన్ ఇయర్ సర్జరీ అవసరం పడుతుంది. సో ఆ ఇయర్ సర్జరీలో మనం ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, అంటే హియరింగ్ లాస్ లో ఆ బోన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మనం రీస్టోర్ చేసి వాళ్ళ హియరింగ్ ని రీస్టోర్ చేయవచ్చు.
1: ఈ అవసరం ఎంత శాతం మంది పేషెంట్లలో పడొచ్చు డాక్టర్ గారు?
2: సో ఇది మనం చాలా మంది పేషెంట్లో చూస్తాం, ఎందుకంటే సర్జరీ అయినాక డాక్టర్స్ గానీ ఆ పర్సెప్షన్ ఎట్లా ఉంటది అంటే, చెవు సర్జరీ అయింది కదా ఇప్పుడు మనకి ఎప్పటికీ వినికిడి రాదని అనుకుంటారు. కానీ అలా కాదు, మీరు ఇంకో ఒపీనియన్ తీసుకుంటే డెఫినెట్లీ ఒకవేళ మీ హియరింగ్ నో బాగుందంటే సర్జరీ చేసి హియరింగ్ రిస్టోర్ చేయడానికి అవకాశం ఉంది.
1: డాక్టర్ మనుష్రుత్ గారు, చెవికి సంబంధించి సాధారణంగా వినే సమస్యలు, బాగా చీముకారుతుంది లేదా వినపడట్లేదు లేదా చెవి పొరలో ఒక రంధ్రం ఉంది, ఇలాంటి సమస్యలు వింటూ ఉంటాం. సర్జరీ అనగానే పేషెంట్ భయపడే అవకాశం కూడా ఉంటుంది, కానీ సర్జరీ చేయించుకోకపోతే ఏం జరుగుతుందన్నది మీరు మాకు తెలియజేస్తారా?
2: సో ఇట్లా ఇయర్ డ్రమ్ లో హోల్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్ గా ఇయర్ డిశ్చార్జ్ రావడం, పేషెంట్స్ దీన్ని క్యాజువల్ గా తీసుకోవద్దు, ఎందుకంటే ప్రతి ఇన్ఫెక్షన్ తో లోపల ఉన్న ఇన్నర్ ఇయర్ మన నర్వ్ డామేజ్ అవుతుంటది.

0: సో ఒక టైం అయినాక వాళ్ళ హియరింగ్ తగ్గిపోతుంది, అండ్ అప్పుడు మనం సర్జరీ చేసినా కూడా హియరింగ్ రిస్టోర్ చేయడం కష్టమైతుంది, అండ్ హియరింగ్ ఎయిడ్స్ అవసరం పడొచ్చు అప్పుడు.
1: సార్, అన్ని రకాల వినికిడికి సంబంధించిన సమస్యలకి సర్జరీతో పరిష్కారం ఉంటుందా?
0: సో అన్ని రకాల హియరింగ్ లాస్ కి సర్జరీతో మనం ట్రీట్మెంట్ చేయలేము, కానీ చాలా పేషెంట్స్ కి ప్రాపర్ అసెస్మెంట్ అయినాక మనం క్యాండిడసీని అడ్వైస్ చేయొచ్చు సర్జరీ కోసం.
1: డాక్టర్ గారు, ఖచ్చితంగా ఇది మీరు కన్సల్టేషన్ లో తీసుకునే డెసిషన్, అయినప్పటికీ నేను అడుగుతున్నాను, సర్జరీ, హియరింగ్ ఎయిడ్, కాక్లియర్ ఇంప్లాంట్స్, వీటిలో ఏది అవసరం అన్నది ఎలా నిర్ణయిస్తారు మీరు?
0: సో ఒకవేళ హియరింగ్ నర్వ్ బాగుంది అప్పుడు సర్జరీ చేసి మనం హియరింగ్ రిస్టోర్ చేయొచ్చు. ఒకవేళ అన్ని ఇయర్ డ్రమ్ బాగుంది, మిగతా అంతా బాగుంది, ఇయర్ పెయిన్ లేదు, డిశ్చార్జ్ లేదు, ఓన్లీ నర్వ్ వీక్నెస్ ఉంది, అది కూడా మోడరేట్ సివియర్ వరకే, అప్పుడు హియరింగ్ ఎయిడ్ అవసరం పడుతుంది. నర్వ్ లాస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది.
1: డాక్టర్ మనుశ్రుత్ గారు, ఈ ఇయర్ సర్జరీస్ ఎలా చేస్తారు?
0: సో ఇప్పుడు మనం ఇయర్ సర్జరీస్ ఎండోస్కోపిక్ అప్రోచ్ ద్వారా చేస్తాం. అంటే మనం ఇయర్ వెనుక ఏవి కట్ లేకుండా మినిమలీ ఇన్వేజివ్ రూట్, అంటే డైరెక్ట్ మన ఇయర్ కెనాల్ త్రూవే మనం ఇయర్ సర్జరీ చేసే అవకాశం ఉంటుంది, అండ్ పేషెంట్స్ రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది, అండ్ వాళ్ళు వర్క్ కి తొందరగా వెళ్ళిపోవచ్చు.
1: ఇంతవరకు మీరు విన్నారు ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మార్నింగ్ మస్తి వింటున్నారు. ఇప్పుడు వినండి భలే దొంగలు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్రపడిన రామోజీ వేశాస్త్రి గీతం, కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు విందాం పోకిరి చిత్రం కోసం కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట. రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మణిశర్మ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మార్నింగ్ మస్తీలో ఇప్పుడు విన్నండి, రాధేశ్యామ్ చిత్రం కోసం సిట్ శ్రీరామ్ పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యం, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి

మార్నింగ్ మస్తి వింటున్నారు. ఇప్పుడు విందాం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం కోసం నరేష్ అయ్యార్ ప్రశాంతిని పాడిన పాట, హారిస్ జయరాజ్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మార్నింగ్ మస్తి వింటున్నారు. నిన్ను ఆపేది పరిస్థితులు కావచ్చు, కానీ నువ్వు మళ్ళీ లేవకుండా చేసేది నిరాశ మాత్రమే. నిరాశకు లొంగిపోకుండా నడవటమే జీవితం అంటే. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట విందాం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, రాడన్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మార్నింగ్ మస్తీలో చివరి గీతం విందాం. ద ప్యారడైజ్ చిత్రం కోసం జంగిరెడ్డి ప్రభా పాడిన పాట, కాసాల శ్యామ్ సాహిత్యం, అనిరుద్ రవిచందర్ సంగీతం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభమయ్యే బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారత్ జపాన్ల మధ్య ప్రజాస్వామ్య విలువలు, పరస్పర గౌరవంతో కూడిన దీర్ఘకాలిక స్నేహబంధం ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ మియోషీ నగరాల సిస్టర్ సిటీ ఒప్పందానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాదాపూర్లో నిర్వహించిన జపాన్ ఫెస్టివల్ 2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఉభయ దేవేరులతో మాడవీధుల్లో బంగారు తిరుచ్చిపై మలయప్ప స్వామిని ఊరేగించారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు కేసీఆర్ చదవేనని, పరిపాలనా వికేంద్రీకరణతోనే ఆ ప్రాంతం అభివృద్ది చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇంధన పొదుపులో ఉత్తమ విధానాలు అమలు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వేకు 7 ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించినట్టు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రైల్ నిలయం, కాచిగూడ స్టేషన్తో సహా పలు భవనాలు ఈ గుర్తింపు పొందగా సంబంధిత అధికారులను జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ అభినందించారు. సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన భీకర దాడుల్లో హైదరాబాద్ వాసితో సహా 13 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడగా వారిలో 11 మంది భారతీయులున్నారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు హుతీ తిరుగుబాటుదారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు అనుమతించిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టబద్దతను అక్కడి ఉభయ పక్షాల సెనేటర్లు ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్దం ముగిసే వరకు ఈ వాణిజ్యాన్ని నిషేధించే 2022 నాటి చట్టానికి ట్రంప్ నిర్ణయం విరుద్దమని కాంగ్రెస్ను సంప్రదించకుండానే చర్య తీసుకున్నారని మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటల దాటి 3 నిమిషాలు.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్,
3: ఓ కిలో శుద్ధమైన ఉప్పి.
2: శుద్ధమైన అంటే తెలీదా నీకు?
3: శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శరన్నవరాత్రి పండగ శుభాకాంక్షలు. ఈరోజు శారదా నవరాత్రులలో 2వ రోజు. అమ్మవారు గాయత్రీదేవిగా అనుగ్రహిస్తున్నారు. అమ్మవారిని వేద

పంచమాతగా ఆరాధించడం ఈ అలంకారం విశిష్టత. అమ్మకు పంచముఖరూప అలంకారం చేస్తారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళవర్ణాలు కలిగిన 5 ముఖాలతో, చేతుల్లో శంఖం, చక్రం, గద, త్రిశూలం, అంకుశంతో ఇచ్చే దర్శనం శక్తికి మూలం. అలాగే గాయత్రీ జపం చేయడం వల్ల జ్ఞానం పెరిగి బుద్ధి వికసనం అవుతుంది. ఈ శారదా నవరాత్రులలో అమ్మవారిని నిరంతరం నామజపం చేస్తూ మనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానజ్యోతులు వెలిగించుకుందాం.

దేశవ్యాప్తంగా నవరాత్రులను జరుపుకుంటాము. మరి మన తెలంగాణలో మొన్న శనివారం నుంచి 9 రోజుల పాటు ప్రకృతిని ఆరాధించే పూల పండగ బతుకమ్మ జరుపుకుంటున్నాము. తంగేడు, గునుగు, కలువ వంటి రకరకాల పూలతో కోణాకారంలో అమర్చి బతుకమ్మను పూజిస్తారు. పూలలో ఉన్న ఔషధ గుణాలు నీటిలో కలిస్తే చెరువులు, నీటి వనరులు శుద్ధి అవుతాయి. ఈ బతుకమ్మకు లయబద్ధంగా అందరూ పైన గౌరమ్మను పెట్టి మహిళలంతా చుట్టూ తిరుగుతూ ఆటలు పాటలు పాడుకుంటూ వేడుక చేస్తారు. మరి ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, బెల్లం నైవేద్యం పెట్టి అవే మహిళలందరూ ఒకరికొకరు వాయనంగా ఇచ్చుకుంటారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 12 నిమిషాలు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము? ఆసక్తిగా మీ అందరు ఎదురు చూస్తున్నారు కదా. సరే, ఒక చిన్న క్లూ ఇస్తాను, ఎప్పట్లాగే గుర్తుపడతారేమో చూసిద్దాం. చిన్నప్పటి జామకాయల దొంగ మున్ముందు రోజుల్లో దోచేశాడు ప్రేక్షకుల మనసు. విలన్ పాత్రల నుంచి హీరోగా సాగిన సినీ ప్రయాణం, నటన రాని వాణ్ణి ఎందుకు తీసుకుంటారో అన్న విమర్శల నుంచి సాక్షాత్తు కళా తపస్వి చిత్రంలో నటించే అవకాశం, ఇంతకీ ఆ జామకాయ దొంగ ఎవరు? ఈ పాట వినండి, మీరే గుర్తుపడతారు.

అంత చల్లటి చక్కటి పాట విన్నాక శ్రోతలు కూడా వెంటనే స్పందించేశారు. బాలకృష్ణ నర్సంపేట నుంచి, భూదాన్ పోజంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, అలాగే కట్ల సతీష్ రాంపురం నుంచి సరిగ్గా ఊహించారు. కర్ణాటకలో పుట్టిన శ్రీకాంత్ గారి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. మరి శ్రీకాంత్ గారికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టమట. చిరంజీవి గారికి వీరాభిమాని. ఆయన సినిమా పోస్టర్లకి పూలదండలు వేసి డాన్సులు వేసే సగటు తెలుగు కుర్రాడు. ఇంతకీ జామకాయల దొంగతనం అన్నారు కదా, ఏంటా సంగతి చెప్పరు అని చెప్పి ఒక శ్రోత ఆల్రెడీ మెసేజ్ చేసేస్తున్నారు. ఇక్కడ మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. నిజాలు అంటే నిజాలే మరి. జామకాయలు కొనుక్కొని తినే కంటే పక్కింటి వాళ్ల చెట్ల నుంచి తెంపుకుని దొంగతనంగా తెంపుకుని తింటే వచ్చే మజా వేరే కదా. మరి శ్రీకాంత్ గారు కూడా ఇలాగే ఆలోచించారేమో. పక్కింట్లో జామకాయ దొంగతనం చేశారు, చాలా పెద్ద గొడవే జరిగింది. అసలు ఈ జామకాయ దొంగతనాలకి సినిమాలకి లింక్ ఏంటి చెప్తాను.

ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126. స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటల

1:24 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం హీరో శ్రీకాంత్ గారిని. మరి కర్ణాటకలో పుట్టిన శ్రీకాంత్ గారు చిన్నప్పటి నుంచి జామకాయల దొంగ అని ఇందాక చెప్పేసుకున్నాం కదా, ఈ జామకాయల దొంగ దొరికిపోయాడు. పక్కింటి వాళ్లు రావడము, పిల్లాడు పారిపోవడము అన్ని జరిగిపోయాయి. శ్రీకాంత్ గారిని వెతికితే వార్నింగ్ ఇచ్చేశారట, నన్నేమన్నా అంటే ఏట్లో దూకేస్తాను అని అమ్మ నాన్నలకి చెప్పేశాడు. అంతగా బెదిరించిన తుంటరి అల్లారి పిల్లాడు అంతే దూకుడుగా సినిమాల్లో అదృష్టం వెతుకుందామని ఫిలిం నగర్కి కూడా వచ్చేశాడు. ఎలాగో ఫోటోలు ఫైల్స్ పట్టుకుని శరామామూలే తిరుగుతూ ఉంటే విలన్ పాత్రకు ఆఫర్ వచ్చిందట. మనం హీరో కదా, జామకాయల దొంగను కదా నేను, నన్నెవరూ పట్టుకోలేకపోయారు, చివరికి నేను పారిపోయాను, ఇంకా అదే ఆలోచన నడుస్తున్నట్టుంది. అలా అనుకున్నా కూడా హితులు స్నేహితులు వీళ్ళందరూ సలహా ఇచ్చారట, ఏదైనా సరే అవకాశం అనేది వచ్చింది, దాన్ని ఒప్పుకోనంటే సరే లెట్ మీ ట్రై మై లక్ అనుకుని వెండి తెరకు పీపుల్స్ ఎన్కౌంటర్తో పరిచయమయ్యారు శ్రీకాంత్ గారు.

0: ఫ్రాన్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: విలన్ గా అవకాశం, మరి అందులో నటించాక కాస్త అనుభవం వచ్చిందేనిపించిందట శ్రీకాంత్ గారికి. కొన్ని చిత్రాల్లో సహాయ నటుడిగా, మరికొన్నిట్లో విలన్ పాత్రలు చేస్తున్నప్పుడు 1/2 సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. మంచి పేరు రావడంతో తాజ్మహల్, ఆమె చిత్రాలలో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. శ్రీకాంత నటించడం వచ్చా అని అప్పట్లో వినిపించిన విమర్శలు మెల్లిగా తగ్గిపోయాయి. విమర్శలన్నీ నటనకు పాఠాలని బలంగా నమ్మి నిజాయితీగా నటనలో మెరుగులు దిద్దుకున్నారు శ్రీకాంత్ గారు.

0: పెళ్లి సందడి. శ్రీకాంత్ సినీ కెరీర్లో మంచి మలుపు. ఫ్యామిలీ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న సినిమా కూడా ఇదే. అప్పటి వరకు రికార్డ్స్ అన్నీ చిరంజీవి గారిలాంటి అగ్రహీరోల సొంతం. పెళ్లి సందడి సినిమాతో సరికొత్త రికార్డ్ సృష్టించారు శ్రీకాంత్. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తన చక్కని నటనతో ఆకట్టుకున్నారు. మీకు తెలుసా, ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ లేరు. రాఘవేంద్రరావు గారు చెప్పిన స్టెప్స్ అన్ని ఊహించుకొని చేసుకుంటూ వెళ్లిపోయారట శ్రీకాంత్.
1: అభ్రపథమ్మున

స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 37 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం హీరో శ్రీకాంత్ గారి గురించి. మరి ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఎగిరే పౌరమ మంచి అనుభవం అంటారు శ్రీకాంత్. ఎంతో నేర్చుకున్నానని కూడా చెప్తూ ఉంటారు. ఆ సినిమాలో తన నటనకు మరింత మెరుగులు దిద్దుకున్నారట. మరి సినీ జీవితంలో ఎంతో నమ్రతగా కనిపిస్తారు కదా శ్రీకాంత్ గారు, కానీ రియల్ లైఫ్లో నిజ జీవితంలో చాలా కోపిష్టి అట. ఇంతకీ కోపం ఎందుకో తెలుసా? చేస్తాను అన్న పని ఎవరైనా సరిగ్గా చేయకపోతే వెంటనే కోపం వచ్చేస్తుందట. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: చాలా మంది నటీనటులతో నటించిన నటీమణుల్లో సౌందర్య గారి నటన అంటే ఇష్టపడే శ్రీకాంత్ గారు వారితో 5 సినిమాలు చేశారు. సౌందర్యతో చేస్తే నటించడంలో పోటీ అనిపించేది. వ్యక్తిగా కూడా మంచితనంతో నిండిన పర్సనాలిటీ సౌందర్య గారిదని గుర్తు చేసుకుంటారు శ్రీకాంత్.

నిర్మాతలకి అత్యంత ఇష్టమైన హీరో అట శ్రీకాంత్. ఎందుకో తెలుసా, సినిమా పూర్తవ్వడానికి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంటే సొంత డబ్బుతో చేయుతనిచ్చి సినిమాలు పూర్తి చేయించిన రియల్ హీరో శ్రీకాంత్. టైంకి సెట్కి రావడం, డైరెక్టర్ చెప్పిన దానికి 100కి 100% న్యాయం చేసే నటులలో శ్రీకాంత్ ఒకరు.

స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 50 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం హీరో శ్రీకాంత్ గురించి. మరి ఫ్యామిలీ హీరోగా ఈవీవీ సత్యనారాయణ, రాఘవేంద్రరావు, ఎస్వి కృష్ణారెడ్డి గారు నిలిపితే ఆయనలోని ఇమోషన్స్ ని అద్భుతంగా పండించేట్టు చేసింది మాత్రం కృష్ణవంశీ గారే అని అంటారు శ్రీకాంత్. ఖడ్గన్ సినిమా గుర్తుందా? ప్రేమించిన అమ్మాయిని కళ్లెదుటే ఉగ్రవాదులు కడతేరిస్తే వెంటాడి వేటాడిన పోలీస్ ఆఫీసర్, దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా అద్భుతంగా నటించారు.

వయసుని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు కొన్ని చిత్రాలలో సహాయ నటుడిగా మరికొన్నిట్లో విలన్ గా కూడా వెండితెరపై సందడి చేస్తున్నారు శ్రీకాంత్. తనకెంతో ఇష్టమైన చిరంజీవి గారితో శంకర్ దాదా MBBSలో పండించిన నవ్వులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. విమర్శకుల నోరు ముయించే కళా తపస్వితో ఒక్క స్వరాభిషేకం చాలేమో. బాపుగారితో రాధాగోపాలం, కృష్ణవంశీతో ఖడ్గం లాంటి కొన్ని ఆణిముత్యాలు ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో శ్రీకాంత్ నటించిన కొన్ని చిత్రాల్లోని పాటలు విన్నాం. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇంకొక పాట గురించి చెప్పుకుంటే, చెలి మనసే శివధన సైనది అంటూ ప్రియురాలి మనసుని శివుడి ధనస్సుతో పోల్చడం ఈ గీత రచయితకే చెల్లింది. మనస్సుని ఎందరో రచయితలు మల్లెపూలతో గులాబీలతో పోలుస్తారు, కాని శివధనస్సుతో పోల్చడం అద్భుత. ఇంతకీ ఆ రచయిత ఎవరు? ఈమెయిల్ పంపించండి హెలో వివిధ భారతి hyd@gmail.com కి.

0: రాజ్ కుమార్ సినిమా నుంచి పాట వినేశాము గీతరచేత ఆత్రేయ.
1: సరస్మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ల సమయం 12:17. కొన్ని మూడ్స్ ఉంటాయి, వాటికి కొన్ని పాటలు సెట్ అవుతాయి. మరి వాన సినిమాలో ఈ పాట ప్రేమలో ఉన్నప్పుడు విరహ వేదనలోనూ, అలాగే హాయిగా ఒక మంచి మెలడీ విందామా అనిపించే సంతోషకరమైన మూడ్లో కూడా బాగా అనిపిస్తుంది. అంటే వింటే బాగుంది కదా ఈ పాట, ఇంకొకసారి విందామా అని మళ్లీ మళ్లీ రీప్లే కూడా చేసుకుని వింటాం. ఈ పాట అందరికీ నచ్చేట్టు జనరంజకంగా రాసిన సిరివెన్నెల కళానికి సాహో అనాల్సిందే.

మట్టి పరిమళంతో తెలంగాణ యాసలోని భావాన్ని అద్భుతంగా పసందుగా అందించడంలో దిట్ట. ఖడ్గం చిత్రంలోని ఆహా అల్లరి అనే పాట వింటుంటే మనల్ని పలకరించే తెలంగాణ వాసనతోటి ఆ యాసతోటి ఉన్న మధురిమకు ఫిదా అవ్వాల్సిందే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ, పంచుకున్న ఆసక్తులను గుర్తించి, గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు, విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి

0: గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
1: సుప్రీం కోర్టు కే ద్వార సబ్కే లియే ఖులే హై, కోయి భీ పిటిషన్ కిసీ భీ, కోయి భీ చాహే వో ఆమ్ నాగరిక హై యా కోయి మాననీయ సదస్య హై కిసీ ఎలెక్టెడ్ బోడీ కా, కోయి భీ హై, భారత్ కా హర్ నాగరిక కా ఉస్కా అధికార హై, వో హమారే పాస్ ఆయే, హమ్ కానూన్ కీ వ్యవస్థా కా ఔర్ కానూన్ కే అనురూప్ జో ఉన్కీ సమస్య హై ఉస్కా హమ్ అప్నీ తరఫ్ సే ఉస్కీ సునవాయీ కరేంగే ఔర్ జో జిస్కో బన్తా హై ఉస్కో జరూర్ ఉస్కా అధికార వో దేంగే.
0: మానవ హక్కులు మానవ గౌరవంతో ముడిపడి ఉన్నాయని, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివే ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణను బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల 2వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల 2వ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మ నిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం

కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

0: క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 దాటి 40 నిమిషాలు. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ పూజల్లో బిజీగా ఉంటున్నారు కదా, దాంతోపాటే ఉపవాసాలు. కొందరేమో మిత్తంగా తింటూ పండగంటే ఆనందము, అలాగే ఉపవాసం కూడా పక్కా అనేసుకుంటారు. మరి ఆనందంగా ఎలాంటి ఫుడ్స్ ఈ పండగ టైంలో తింటే మనం ఫిట్నెస్ని కాపాడుకోగలము? స్వీట్స్ అయితే తినాల్సిందే అనే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, తెలుసు కదా. అందరికీ ఉపయోగపడే పండగల్లో వాడుకునే పదార్థాలతో ఫిట్నెస్ మన సొంతం చేసుకోవచ్చు. ఎలా ఏంటి మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత.

0: లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటుంది,
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఈ ట్విట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఈ నవరాత్రులలో అమ్మని పూజించేటప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతాం. ఆ కొబ్బరి నీళ్లను ప్రసాదంగా తాగేయండి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది, అంతేకాదు క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు కూడా నియంత్రణలోనే ఉంటుంది. సో అస్సలు ఆలోచించక్కర్లేదు, హాయిగా కోకోనట్ వాటర్ తాగేయండి.

0: కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్

మే ఈ ఈట్ ఫిట్ కార్యక్రమం. పచ్చి కొబ్బరి, పెసరపప్పు, కొంచెం సైంధవ లవణం, పింక్ సాల్ట్ అండి, కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నిమ్మకాయతో కలిపి తినే అలవాటు చాలా ప్రాంతాల్లో ఉంటుంది. మరి పచ్చి కొబ్బరిలో 15 గ్రాములు మాత్రమే కొవ్వు ఉంటుంది. 160 మిల్లీగ్రామ్స్ పొటాషియం, 1.5 గ్రాముల ప్రోటీన్ ఉండడంతో ఇవి నవరాత్రులలో తినడానికి ఒక మంచి ఆప్షన్. కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుంది కదా, దీనివల్ల మలబద్ధకాన్ని తగ్గించి పేగుల ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు. సో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరి నీళ్ళు తాగడమే కాదు, ఆ పచ్చి కొబ్బరిని కూడా ఇలా మనం ఫిట్నెస్ కోసం వాడేసుకోవచ్చు అన్నమాట.

చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9340.

స్టూడియో క్లాక్ లో సమయం అయితే పరిగెత్తేస్తోంది. 12 గంటలు దాటి 55 నిమిషాలు. ఈట్ ఫిట్ వింటున్నారు మీ రేడియో సఖి అనుపమాతో. మరి పండగ టైంలో ఇంకేం తినచ్చు, ఈ కొబ్బరితో మా బొజ్జ నిండదు అని అంటారా? నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, వాల్నట్స్, అక్రూట్ అండి, ఇలాంటివి నవరాత్రులలో ఉపవాసం ఉండేవారికి చాలా మంచిది. ఆకలిని ఆపుతాయి, అలాగే తక్షణ శక్తిని కూడా ఇస్తాయి. బాదం పప్పు నానబెట్టి పైన పొట్టు తీసి తింటే మంచిదని న్యూట్రిషనిస్ట్ అందరూ చెప్తున్నారు. బాదంలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది, అలాగే విటమిన్ ఇ, ప్రోటీన్, మెగ్నీషియం ఉండడం వల్ల శరీరం ఎక్కువసేపు ఆకలిని తట్టుకునే శక్తిని ఇస్తుందన్నమాట. రోజుకి ఒక 5 తింటే చాలా మంచిది.

ఈ ట్వీట్ లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, నవరాత్రులలో ఎలాంటి ఫుడ్ తింటే ఫిట్నెస్ మన సొంతమవుతుంది, అలాగే ఉపవాసం చేస్తుంటే కూడా ఏది తినచ్చు అని చెప్పి కాస్త ఆలోచిస్తాం కదా. మరి వాల్నట్స్ ఇందాక చెప్పినట్టు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పుష్కలంగా ఉన్న పవర్ హౌస్ ఈ అక్రూట్లు బలంతో పాటు ఫోకస్డ్ గా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇక కిస్మిస్లలో కూడా సహజ సిద్ధమైన తీపి ఉండడం వల్ల మనకి షుగర్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, ఐరన్ కూడా అందుతుంది మన శరీరానికి. డేట్స్, ఖర్జూరం పళ్ళు ఐరన్ పొటాషియంతో పాటు తక్షణ శక్తినిస్తాయి, కడుపుని నింపుతాయి. అలాగని బోల్డ్ తినేయకూడదు, మరి 4-5 ఖర్జూరాలు సరిపోతాయి. మీరు ఒక డ్రై ఫ్రూట్ బౌల్ తయారు చేసుకోవచ్చు తెలుసా, 4 ఖర్జూరాలు, 5 వాల్నట్స్ సన్నగా కట్ చేసిన 5 బాదంలు, 5 జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు బాగా కలిపేసి తినేయండి. కనీసం 2 గంటలు ఆకలిని తట్టుకోగలరు, ట్రై చేసి చూడండి.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: నవరాత్రులలో హెల్దీ ఫుడ్ గా మనం కొబ్బరికాయ తినడం ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల మనం బరువు ఎలా నియంత్రణలో ఉంచుకోవచ్చు, అలాగే డ్రై ఫ్రూట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. వీటితో పాటు ఇప్పుడు దొరికే జామకాయ, సీతాఫలం, అరటిపండు, బొప్పాయ ఇలాంటి పళ్లు కూడా తినచ్చు. ఉపవాసం అంటే ఆ భగవంతుడికి దగ్గరగా ఉండడం కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఎంత వీలైతే అంతే చేయండి. వీలు కాని వారు, అనారోగ్యం అంటే డయాబెటీస్ ఇలాంటి ఉన్నవారు ఆరోగ్యంపైన దృష్టి పెట్టాల్సిందే. మితంగా తినండి, ఆరోగ్యకరమైనవి తినండి, ఫిట్గా ఉండండి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. మహారాజా అగ్రసేన ప్రతిపాదించిన సమానత్వము, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ, మెట్రో, కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్టం సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మహారాజా అగ్రసేన్ ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నిర్వహించిన మహారాజా అగ్రసేన జయంతి వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తూనే సామాజిక సేవలో ముందంజలో ఉన్న అగర్వాల్ సమాజ పాత్రను ఈ సందర్భంగా గవర్నర్ కొనియాడారు. గోవాలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని సీఎం ప్రమోద్ సావంత్ కాకుండా ఆయన ప్రాపర్టీ సావంత్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గోవా పర్యటనలో భాగంగా గోయ్ రాఖోన్ యాత్రలో ఆయన మాట్లాడారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పేరుతో పేదలు, ఎస్సీలు, మైనార్టీల ఓట్లను ప్రధాని మోదీ తొలగిస్తున్నారని మండిపడ్డారు. గోవాను డ్రగ్స్ పెడ్లర్ల అడ్డాగా మార్చారని ఆరోపించారు. భాజపాను నమ్మి మరోసారి మోసపోవద్దని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్లోని అంబర్పేటలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు లేకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించి భారత్ను ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ పటిష్టమైన పునాదులు వేశారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఖమ్మం సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలంలో 100 కోట్ల రూపాయలతో తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ప్రవచనాలు అందించగా భక్తులకు లడ్డు ప్రసాదం పంపిణీ చేశారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం జాతీయ రహదారి 65 NH-65 విస్తరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యూఢిల్లీలో NHAI చైర్మన్ సంతోష్ కుమార్ను కోరారు. 6 లేన్ల విస్తరణతో ట్రాఫిక్ తగ్గి ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు. నవంబర్ 11తో టెండర్ల ప్రక్రియ ముగియనుందని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని NHAI చైర్మన్ స్పష్టం చేశారు. రాష్టంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలు చేయడం దారుణమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇవాళ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో సాగుతోందని, కేంద్రం తెలంగాణకు 100 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే వరకు రాహుల్ గాంధీని రాష్టంలో అడ్డుకుంటామని, రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లలిత కళా తోరణంలో అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా సాగిన ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్యాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట జానపద కళలు, సంప్రదాయాలను పరిరక్షించి పర్యాటకులకు పరిచయం చేసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల ఓట్లు తొలగించేందుకే ఎస్ఐఆర్ను వాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. అంబేద్కర్ ప్రపంచమంతా తిరిగి ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేశారని చెప్పారు. ఎంతో అధ్యయనం అనంతరం ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారన్నారు. ఇప్పుడు ఆ ఓటు హక్కును తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.
ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్నారు.

0: ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచనల మేరకు ఉన్నతాధికారులతో సమావేశమై సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలను తగ్గిస్తామని చెప్పారు. ప్రజలకు భారం కాకుండా ప్రజా రవాణాను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు కేసీఆర్ చలవనేనని, పరిపాలన వికేంద్రీకరణతోనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన దశాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్ట్రం సాధించామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువు తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మళ్లీ ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రగుడు మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ 17 బాలికల రాష్ట స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ములుకనూరు సహకార సంఘం ప్రధాన లక్ష్యమని సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ములుకనూరులో వరి సాగులో పురుగుమందుల అవశేషాల నియంత్రణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరి శాస్త్రవేత్త డాక్టర్ వై చంద్రమోహన్ సస్యరక్షణ చర్యలు, శాస్త్రీయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన సురక్షితమైన ఆహారాన్ని అందించేందుకు రైతులతో కలిసి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మండేపల్లిలో కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనుల్లో జాప్యాన్ని నివారించాలని కోరారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ కళాశాలను ప్రైవేటు భవనంలోకి తరలించే ప్రయత్నాలను నిలిపివేయాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సీఎం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రహదారుల నిర్మాణంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో పలు రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ఏఎంఆర్పీ నీటితో చెరువులను నింపి తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తామని ఆయన వెల్లడించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకము, పరివార దేవతార్చనలు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి, కన్యకా సుహాసిని పూజలను వేదమంత్రోచ్చరణలతో భక్తిశ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. అక్టోబర్ 21 లింగంపేటలోని స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి నివాళులు అర్పిస్తారు. బుల్లారంలో 6 చిన్నారి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి సెక్యూరిటీ గార్డుని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని కిడ్నాప్ చేసి నడుముకు ఇటుకలు కట్టి వాటర్ సంపులో పడివేసినట్లు గుర్తించారు. 20 లక్షలు డిమాండ్ చేసిన నిందితుడితో పాటు సొసైటీకి చెందిన మరో 4 సెక్యూరిటీ గార్డులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మహారాజా అగ్రసేన్ ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్ట్రం సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే నవరాత్రి అమ్మవారి 9 రూపాల శక్తి మనందరికీ ఎలా స్ఫూర్తినిస్తుందో, ఈరోజు చైతన్య స్ఫూర్తిలో కూడా 9 మంది వ్యక్తులు, 9 మంది మహిళామూర్తుల గురించి సామాన్యంగా ఉంటూ అసామాన్యంగా వారు ఏం సాధించారో మాట్లాడుకుందాం. బయట నుంచి మనందరం భోజనం తెప్పించుకుంటాం ఎప్పుడో అప్పుడు, ప్లాస్టిక్ డబ్బాలలో వస్తాయి, ఈట్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో కాబట్టి పడేస్తాం కూడా. కానీ ఆ ప్లాస్టిక్ పుడమికి ఎంతో చేటు చేస్తుంది. బెంగళూరుకు చెందిన ధన్విత, శ్రీనిధి, భరత్లు కూడా ఈ ప్లాస్టిక్ని చూసి, అమ్మో మన పుడమి ఏమవుతుంది అని చెప్పి ఆలోచించి ఈ ప్లాస్టిక్ వేస్ట్ని ఆపాలనుకున్నారు. సరికొత్త పేపర్ బేస్డ్ ప్యాకేజింగ్ తీసుకొచ్చారు. దీంట్లో ఆక్వస్ కోటింగ్ ఇవ్వడం వల్ల ఇది పదార్థాలు చిందనీయదు, వేడిగా కూడా ఉంటుంది, బయోడిగ్రేడబుల్ కూడా. 400,000 కిలోల ప్లాస్టిక్ వాడకం తగ్గించారు ఈ ముగ్గురు కలిసి. వావ్ అనిపిస్తోంది కదా. అయినా అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనడానికి ఇదొక చిన్న నిదర్శనం మాత్రమే.
2: అదే అలా కదా.

నవరాత్రులలో నవదుర్గల్లాంటి చైతన్య స్ఫూర్తి మనందరిలో స్ఫూర్తిని నింపిన మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు చైతన్య స్ఫూర్తిలో. మరి రాహి బాయ్ పోపేరే గ్రామంలో హైబ్రిడ్ విత్తనాలు రావడం చూశారీమె. స్కూల్ గడప కూడా తొక్కని రాహిబాయ్ ఆలోచించారు. హైబ్రిడ్ విత్తనాలకు నో చెప్పి సహజమైన 116 విత్తనాలను దాచారు. 116 వెరైటీస్ ఆఫ్ సీడ్స్. ఒక సీడ్ బ్యాంక్లో తొలిగా 2-3 విత్తన రకాలతోటి మొదలుపెట్టారు ఈ సీడ్ బ్యాంక్ని. ఇప్పుడు 116 విత్తన రకాలతో దేశమంతా అచ్చరు వందేటట్టు చేసిన రాహిబాయికి 2020లో పద్మశ్రీతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 28 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం నవదుర్గం లాంటి 9 మంది మహిళల గురించి. ఇంట్లో డస్ట్బిన్ లేకుండా 5 సంవత్సరాల నుంచి శుచిగా శుభ్రంగా జీవితం గడుపుతున్నారు. ఏ ఇంపాసిబుల్! అసలు ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. డస్ట్బిన్ లేకుండా ఏ ఇళ్ళన్నా ఉంటుందా అని అంటారా? కానీ పాసిబుల్ అంటున్నారు సోనికా భాసిన్. తన కొడుకి బట్ డైపర్స్ వేయడం మొదలుపెట్టారు. పీరియడ్ సమయంలో ఆమె స్వయంగా మెన్స్ట్రువల్ కప్ని ఎంచుకున్నారు. ఇక ఒక మట్టి కుండలో పళ్ళు కూరగాయల చెత్త అంతా వేసేసి కంపోస్ట్గా వాడుతున్నారు. ఇతర చెత్తలను రీసైకిల్ చేస్తున్నారు. బట్ట సంచులలో సామాన్లు కొనుక్కుంటున్నారు. సో పాసిబిలిటీ ఉన్నట్టేగా. అయినా 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో డస్ట్బిన్ లేదు అంటే ఆవిడ చాలా అత్యద్భుతంగా ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేశారన్నట్టే కదా.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 1:33. వేద సర్ఫరే, వయసు 7 ఏడాది 9 నెలలే. మరి ఇంత చిన్న పిల్ల ఏం సాధించిందని చైతన్య స్ఫూర్తిలో చెప్తున్నారంటారా? ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది ఈ చిన్నారి. మాటలే సరిగ్గా రావు, ఏం చేసి ఉంటుంది అని అంటారా? 100 మీటర్ల దూరాన్ని 10:08 సెకండ్లలో ఈ దేశి స్విమ్ చేసి రికార్డ్ సృష్టించింది. నిజమే, వయసు ఒక సంఖ్య మాత్రమే.

చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నవదుర్గల రూపాలలో 9 మంది మహిళలు సాధించిన విజయాల్ని. అందులో 1 ఏడాది 9 నెలల చిన్నారి కూడా ఉండడం గమనార్హం. ఇక సిక్కింకు చెందిన అపరాజిత రాయ్ 8 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయారు, కానీ ధైర్యం మాత్రం కోల్పోలేదు. చదువుకోవాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్నదే ఆమె కల. తొలిసారి యూపీఎస్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు, కానీ బాధపడలేదు. ఏం పర్వాలేదు, నేను అడుగు ముందుకే వేయాలి అని చెప్పి అనుకున్నారు. తొణకకుండా బెణకకుండా బలంగా ఆ అడుగు వేశారు. తర్వాత 2 సార్లు తనను తానే మెరుగుపరుచుకుంటూ పాస్ కూడా అయిపోయారు. ఈరోజు సిక్కిం తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్గా అపరాజిత సేన్ పనిచేస్తున్నారు. సూపర్ అనిపిస్తుంది కదా.

ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్. హే, మరోసారి చెప్తున్నారు ఏంటి అని అంటారా? ఈసారి వయసు ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించింది ఎవరో తెలుసా? 94 సంవత్సరాల భగవానీ దేవి, 94 ఇయర్స్. అసలు అన్ని రోజులు బతికుండడమే, అది కూడా ఆరోగ్యంగా, అదే ఒక పెద్ద రికార్డ్ అంటే. ఈవిడ సరికొత్తగా కొన్ని రికార్డ్స్ సృష్టించారు. ఏంటో తెలుసా? బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. గోల్డ్ మెడల్ 94 ఇయర్స్ ఆవిడకి రావడం ఏంటి అని చెప్పి అనిపిస్తోంది కదా. ఫిన్లాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల పరుగు పందెం 24.74 సెకండ్స్ 24.74 సెకండ్స్లో పూర్తి చేసి, ఆహా ఏంటా పరుగు, అవి కాళ్లేనా, అసలు ఏంటిది అని చెప్పి అందరూ కాళ్లకి దండం పెట్టారట ఆ పరుగు పందెం అయిపోగానే. అది ఇది ద మ్యాటర్ అని చెప్పి భగవానీదేవి ఊరుకోలేదు. షార్ట్ పుట్, డిస్కస్ త్రోలలో కాంస్య పతకాలు కూడా సాధించారు. ఒక గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్. అసలు ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అనడం కాక ఇంకేమనొచ్చు చెప్పండి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 45 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి నవరాత్రులు కాబట్టి నవదుర్గల్లాంటి మహిళామణుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఈ చైతన్య స్ఫూర్తిలో. శ్రేయువి మెహతా ఫరీదాబాద్ అమ్మాయి, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలన్నదే ఈ అమ్మాయి జీవితాశయం. కేలాదేవ్ నేషనల్ పార్క్లో పీహెన్స్ని అద్భుతంగా చిత్రీకరించినందుకు లండన్లో ఆమెకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అది కూడా ఈ నెల అందించబోతున్నారు లండన్లో. ఇంతకీ ఆమె వయసు ఎంతో తెలుసా? 9 సంవత్సరాలు. అండర్10 ఇయర్ కేటగిరీలో ఈ పురస్కారం అందుకోబోతున్న శ్రేయువి మెహతాకు శుభాభినందనలు.

తన ఊడ్చిన బ్యాంక్ ఆఫీస్లోనే స్వీపర్ నుంచి జనరల్ మేనేజర్గా ఎదిగిన తీరు ప్రశంసనీయం. ఎవరు ఇంతకీ అని అంటున్నారా? పూణేలోని ప్రతీక్ష తోండ్వాల్కర్ చిన్న వయసులోనే పెళ్లి, ఆ తర్వాత వైధవ్యం. కొడుకుని పోషించడానికి ఒక బ్యాంక్లో ఊడ్చి ఫర్నిచర్ తుడిచే శ్రామికురాలి.

గా మొదలైన ప్రస్థానం. రాత్రులు చదువుకొని అదే బ్యాంక్లో ఇప్పుడు ఆమె జనరల్ మేనేజర్గా ప్రమోషన్ అందుకున్నారు. ఈమె జీవితం చూస్తే మనకి ఎంత స్ఫూర్తిదాయకం కదా అనిపిస్తుంది. ఎన్నో కష్టాలు వచ్చిండొచ్చు, అవన్నింటినీ తట్టుకొని నిలబడి ముందుకు వెళ్లాలి, నేనేదన్నా అవ్వాలి, నా వల్ల నా కొడుకు కూడా బాగా చదువుకోవాలి అని అనుకున్నారు. కాబట్టే ఈరోజు అదే బ్యాంక్లో ఆవిడ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు.

మధ్యప్రదేశ్కు చెందిన అంజలి సోంధియా 16 సంవత్సరాలకే ఈ అమ్మాయికి పెళ్లి కుదిర్చారు. కానీ వాళ్ల అమ్మ ఆపేసింది. ఇది వయసు కాదు, తను కన్న కలలు నిజం చేసుకోవాలి అని చెప్పి అంజలితో నిలబడింది, పోరాడింది కుటుంబంతో. ఎన్నో కష్టాలకు ఓర్చి అంజలి 4వ అటెంప్ట్లో యూపీఎస్సీ క్రాక్ చేసి తమ గ్రామం నుంచి తొలి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబోతోంది ఈ నెల.

అద్భుతం అనిపించటం లేదు. నవదుర్గలు, శక్తి స్వరూపిణులు, మన మధ్య ఉన్నవారు ఎందరో. మహిళా సాధికారతకు, శక్తికి వీరి మొక్కవోని సంకల్పానికి నమస్సులు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. 7 వయసున్న పాప నుంచి 94 సంవత్సరాల ప్రౌఢ వరకు శక్తికి నిర్వచనాలే.

ఒకటే పండగ కానీ సాంప్రదాయాలు ఎన్నో. అలా మన దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులను రకరకాలుగా ప్రాంతాల వారీగా కూడా జరుపుకుంటాము. ఇక గుజరాత్లో జరుపుకునే నవరాత్రులలో అయితే దాండియాకి చాలా ప్రాముఖ్యత. ప్రపంచవ్యాప్తంగా ఈ దాండియా ఆట ఆడతారు. రెండు చిన్న వెదురు కర్రలతో ఆడుతూ మధ్యలో దీపం పెట్టి దాని చుట్టూ లయ

లయబద్ధంగా ఆడే దాండ్యా రాస్లో అమ్మని నృత్యం దర్శయామి అన్న పూజా విధానం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా తయారై ఈ దాండ్యా కోసం వెళ్తూ ఉంటారు.

మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మెలోడీ టైంలో మనం మాట్లాడుకుంటున్నాం మన దేశ వ్యాప్తంగా నవరాత్రులు ఎలా జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్ ఇక్కడ దుర్గాదేవి ప్రతిమలను నిలబెడతారు. దీంట్లో ధాక్ అనే బెంగాల్ సంప్రదాయ డ్రమ్ లాంటివి వాయిస్తారు. భక్తుల చేతుల్లో నోటితో పొగపాత్రను ధూపం వేసి అలాంటి వాటిని పట్టుకుని నృత్యం చేస్తారు. దీన్నే ధునూచి నాచన్ అంటారు. మీకు తెలుసా, బెంగాల్లోని దుర్గాపూజకు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు దక్కింది. వావ్ అనిపిస్తుంది కదా, నిజంగా అబ్రమే. ఎందుకంటే ఒక పూజకు, ఒక పూజా విధానానికి, ఒక ప్రాంతం వాసులకు యునెస్కోలో చోటు దొరకడం చాలా అద్భుతం. మరి వెస్ట్ బెంగాల్లో మరొకటి కూడా చేస్తారు, అదేంటో చెప్తాను ఈ పాట విన్నాక.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం మాట్లాడుకుంటున్నాం దేశవ్యాప్తంగా జరిగే దసరా పండుగ ఉత్సవాలను ఏ ప్రాంతాల వారు ఎలా జరుపుకుంటారు. వెస్ట్ బెంగాల్లో ఇంకొక విషయం ఉంది చెప్తానన్నాను కదా, పశ్చిమ బెంగాల్లో అమ్మవారిని కొలిచే విధానం కాస్త తేడాగా, అంటే కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. దుర్గా అమ్మవారి ప్రతిమలను నిలబెట్టారు. నిలబెట్టాక చివరి రోజు ఏం చేస్తారు, స్త్రీలందరూ ఒక వైట్ కి రెడ్ కలర్ బార్డర్ ఉన్న చీరలు కట్టుకుని ఒకరికొకరు సింధూరాన్ని ఆత్మీయంగా ముఖాలకి పూసుకుంటారు. దీన్నే సింధూర్ ఖేలా అని కూడా అంటారు. ఈ సింధూర్ ఖేలా తర్వాత ఆ విగ్రహాలను నిమజ్జనానికి తీసుకుని వెళ్తారు. ఎందుకు ఈ సింధూర్ ఖేలా అంటే, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదం కోసము మేము పెట్టుకుంటున్నాము. మా ఏమంటారు లైఫ్ పార్ట్నర్స్ అందరికీ కూడా హెల్త్ బాగుండాలి, వారు ఎన్నో రోజులు అంటే మాతో మేమందరం కలిసిమెలిసి ఉండాలి, మా రిలేషన్షిప్స్ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఇది అమ్మవారి ప్రసాదంగా ఈ సింధూర్ని వారందరూ అలంకరించుకుంటారట.

వివిధ రకాలుగా జరుపుకున్నా మనందరము కలిసికట్టుగా ఒకరమే, భారతీయులమే అని అనుకోవడమే మనలోని ఔన్నత్యం. ఇన్ని సంప్రదాయాలను కూడా ప్రతి ఒక్కరం గౌరవిస్తూ ఉంటాం కదా. మరి మైసూర్లో జరిగే దసరా గురించి చెప్పక్కర్లేదు, మాటలు సరిపోవు. నాదహబ్బ రాష్ట్ర పండగగా పిలుస్తారు దసరానక్కడ. 9 రోజులు లక్షకు పైగా విద్యుత్ దీపాలతో మైసూర్ ప్యాలెస్ ని అలంకరిస్తారు. రాజకుటుంబీకులు దర్బార్ నిర్వహిస్తారు విజయదశమి రోజున. ఇక అలంకరించిన ఏనుగు మీద 750 కేజీల బంగారు అంబారీతో, గోల్డెన్ హౌడా అంటారు, చాముండేశ్వరీదేవి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ప్యాలెస్ నుంచి బన్నీ మండప్ వరకు ఊరేగిస్తారు. అసలు ఊహించండి, 750 కేజీల బంగారు అంబారి. మనము ఇలాంటివంటే మనకి తెలిసి ఉండొచ్చు, టీవీలో చూసుండొచ్చు, కానీ ఊహించుకుంటూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఇక్కడ తెలంగాణలో మనమేమో బతుకమ్మ ఆడతాం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పూజలు, నైవేద్యాలు, పేరంటాలు, ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టత. మరి పండగను ఇలా జరుపుకోవాలి, ఇంతే ఆనందంగా జరుపుకోవాలని అనిపించడం లేదు?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం దేశవ్యాప్తంగా జరుపుకునే దసరా వేడుకల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కర్ణాటకలో యక్షగాన ప్రదర్శనలు కూడా జరుగుతాయి. ఏముంటాయి ఆ ప్రదర్శనల్లో అంటే, ఇతిహాసాలు పురాణాల ఆధారంగా జరిగే ఈ నాటక ప్రదర్శనలు అందరూ ఉత్సాహంగా చూస్తారు. దసరా కుస్తీ పోటీలు, బొమ్మల కొలువు, బొమ్మల కొలువుని వీరు బొంబే హబ్బా అని అంటారు. వీటన్నిటితో కర్ణాటక అంతా సందడిగా కనిపిస్తుంది.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670-4949 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: స్టూడియో క్లాక్ లో సమయం 2:53 మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మన దేశ రాజధాని ఢిల్లీ అలాగే పరిసర ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ లో దసరా సంబురాలు ఎలా జరుపుకుంటారో తెలుసా? రామ్లీలా రావణ్ దహన్ పేరిట రామాయణాన్ని తిరిగి ప్రదర్శించి విజయదశమిని రోజున రావణ దహనం చేస్తారు. ఇది చూడడానికి మైదానంలో చాలా మంది వచ్చేస్తారు. వచ్చి చప్పట్లతోటి రావణ దహనం కాగానే కోలాహలంతోటి నృత్యం చేస్తారన్నమాట. అది ఒక సరదా సంబురం ఢిల్లీలో జరుపుకునేది.

దేశవ్యాప్తంగా కోలాహలంగా జరుపుకునే నవరాత్రులని మనందరమూ ఆనందంగా ఆస్వాదిద్దాం. భక్తి శ్రద్ధలతో బంధుమిత్రులతో అమ్మవారిని ప్రార్థిద్దాం. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 5 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వైద్య సంస్థలు అందించే సేవలు, సౌకర్యాలకు విధించే రుసుములను స్పష్టంగా ప్రదర్శించేలా చూడాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఇన్నర్ మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ అంగోన్చా బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా న్యూఢిల్లీలో నిరసన చేపట్టింది. 11 మంది విద్యార్థినులు చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అనంతరము జేఎన్యూ అకోయిజంను ఆయన బోధన పదవి నుంచి తొలగించిందని బీజేపీ పేర్కొంది. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని తెలంగాణ, హిరోషిమా మధ్య పారిశ్రామిక సాంకేతిక విద్యా రంగాల్లో సహకారం పెరగాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. జపాన్లోని హిరోషిమా ప్రీఫెక్చరల్ అసెంబ్లీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ అసెంబ్లీని సందర్శించింది. యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కలెక్టర్లు, రైతుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఎలినినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని అధికారులు రైతులకు వాస్తవ పరిస్థితులను తెలియచెప్పాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమవుతున్న యువతకు 40,000 రూపాయల విలువైన ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించేందుకు పొంగులేటి సీనన్న యువనేస్తం కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్సీ ఎగ్జామ్స్ భాగస్వామ్యంతో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు పోర్టల్లో ఈరోజు నుంచే నమోదు చేసుకోవచ్చు. కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన 3వ జలంతర్గామి నిరోధక యుద్ధ నిస్సార జలనౌక అయిన ఐఎన్ఎస్ మంగ్రోల్ను భారత నౌకాదళం

లో ముంబైలోని నావెల్ డాక్యార్డ్లో ప్రారంభించింది. పశ్చిమ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అయిన వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం 2లో పాల్గొంటున్న 2011 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ వ్యవస్థలో బహుద్రువ స్వభావము, పొరుగు దేశాలకు ప్రాధాన్యత విధానము, సరఫరా గొలుసులోని నష్టాలను తగ్గించడం వంటి అంశాలపై తాము చర్చించినట్లు ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 5:04:55 అవుతోంది. మరి ఈరోజు మార్నింగ్ మీరు నిద్ర లేచాక మీకు ఒకటి మాత్రం తప్పకుండా అనిపించే ఉంటుంది, ఏంటంటే మండే వచ్చేసింది, మళ్ళీ అదే ఆఫీస్, అదే ట్రాఫిక్, అదే స్ట్రెస్, ఇలా అనిపించి ఉంటుంది కదా. మీకే కాదు, ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది. మరి సోమవారం అంటేనే అందరికీ కొంచెం బోరింగ్. ఆఫీస్లో ఫైల్స్, కాలేజీలో క్లాసులు, ట్రాఫిక్లో హార్న్స్, డైలీ రొటీన్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ కదా. జస్ మరి మన వివిధ భారతి ట్యూన్ చేస్తే సోమవారం అయినా మంగళవారం అయినా వారంలో ఏ వారమైనా కూడా ఆదివారం లాగే ఫీల్ అవ్వాలి. జస్ మరి ఒక వేడి వేడి చాయ్స్ స్కిప్ చేస్తూ ఈ జోస్ఫుల్ సాంగ్ వింటూ మీ అలసటిని ఇప్పుడే వదిలేయండి. మన ఛాయ్తో హాయ్ కబుర్లో మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మరి ఈ రోజుకున్నటువంటి, అంటే అక్టోబర్ 12 ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాలతో పాటు మరిన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం మన ఛాయ్తో హాయ్ కబుర్లో. స్టే విత్ మీ ఆర్జే మనోహర్.

0: అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో జంగారెడ్డి ప్రభా పాడిన పాట విన్నారు. ది పారడైజ్ సినిమాలో
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం. మరి వాళ్ళ చాయ్ తో హాయ్ కబుల్లో ఈరోజు అంటే అక్టోబర్ 12th ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి అయితే మనం ఫస్ట్ మాట్లాడుకోబోతున్నామట. ఈరోజు అంటే అక్టోబర్ 12th మనకి క్యాలెండర్లో ఒక సాధారణ రోజులా కనిపిస్తుంది, బట్ ఈరోజు కొన్ని లక్షల మంది తమ లైఫ్లో ప్రతిరోజు తాము బాధపడుతున్న ఒక నొప్పి గురించి మాట్లాడుకునే రోజు ఈరోజు అనమాట. ఎస్, మరి ఈరోజు వరల్డ్ ఆర్థరైటిస్ డే. చాలామందికి ఆర్థరైటిస్ అంటే ఒక పెద్ద వయసు వాళ్ళకి వచ్చే ఒక మోకాళ్ళ నొప్పి మాత్రమే తెలుసు, కానీ ఇది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలకు రావచ్చు అండ్ 25 సంవత్సరాల యూత్కి కూడా రావచ్చు. మరి అసలు ఆర్థరైటిస్ ఎలా వస్తుంది, దానికి ఎలాంటి వ్యాయామం చేయాలి, మరి ఎలాంటి డైట్ పాటించాలి, నిపుణులు ఏం చెప్తున్నారు, మాట్లాడుకుందాం మన చాయ్తో హాయ్ కబుర్లో. స్టే విత్ మీ.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: 5:15 ఇన్ వీబీ లైవ్ స్టూడియోస్. మరి ఇవాళ్ళ చాయ్ తో హాయ్ కబులులో ఈరోజు అంటే అక్టోబర్ 12th వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా మనం ఆర్థరైటిస్ వ్యాధి గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మరి ఆర్థరైటిస్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అస్టియో ఆర్థరైటిస్, ఇది మోకాళ్ళలో కీలు అరిగిపోవడం వల్ల వస్తుందన్నమాట. అంటే మన బైక్ టైర్ అరిగిపోవడం లాగన్నమాట. ఇక ఎక్కువగా బరువు ఉండటం, రోజంతా నిలబడి పనిచేయటం వల్ల కీళ్ళ అరుగుదల ఉంటుంది. ఇక రెండవది రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది మన బాడీలో జరిగే ఒక యుద్ధం. మన బాడీలోని రక్షణ వ్యవస్థ మన కీళ్ళనే శత్రువు అనుకొని దాడి చేస్తుంది. దీనివల్ల కాళ్ళు వాచిపోవడం లాంటి లక్షణాలు మనకి కనిపిస్తాయి. మరి దీనికి మూడు రకాల ఫార్ములాలు సూచిస్తున్నారు నిపుణులు. అవి ఏంటి అంటే, డైలీ ఒక 30 మినిట్స్ వాకింగ్ చేయాలి. అండ్ మరి ఇలా చేస్తే కీళ్లకు మసాజ్ చేసినట్టే అవుతుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో పసుపు, నెయ్యి, ఆకుకూరలు మెయిన్గా ఉండాలంట. మరి చిన్న చిన్న సూచనలే. అండ్ జంక్ ఫుడ్ మాత్రం అసలే తీసుకోవద్దన్నమాట. మరి ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా ఆర్థరైటిస్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవచ్చు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. మరి ఏది ఏమైనా ఆర్థరైటిస్ వచ్చిన వారు ఎవరూ కూడా బలహీనులు కాదు. వారు ప్రతిరోజు నొప్పితో యుద్ధం చేసే ఒక యోధులు అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఎవరైనా ఏ వ్యాధి వారైనా సరే వారికి డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ కన్నా మనం చూపించే ప్రేమ, సపోర్ట్ వాళ్ళకి పెద్ద బలం. ఏమంటారు? రైట్.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో టిప్పు గీతామాధురి పాడిన ఒక జోష్ఫుల్ సాంగ్ విన్నారు కదా, రచ్చ సినిమా నుంచి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రోజు మొత్తం వర్క్ చేసి అలసిపోయి డిన్నర్ చేసి బెడ్పై అలా పడుకుంటే అస్సలే నిద్ర పట్టడం లేదు కదా. మరి రోజంతా పనులు, మాటలు, మైండ్ బిజీ బిజీగా ఉంటుంది. కానీ నైట్ పడుకోగానే 12 అయినా కూడా నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకున్నా బ్రెయిన్ మాత్రం ఓపెన్లోనే ఉంటుంది. పగలంతా పనితో యుద్ధం చేస్తాం, కానీ రాత్రి అయ్యేసరికి మనతో మనమే యుద్ధం చేస్తున్నాం. అవునా కాదా, నిజం చెప్పండి. మరి పగలంతా మనం ప్రపంచంతో మాట్లాడతాం, నైట్ అయ్యాక ప్రపంచం మనతో మాట్లాడుతుంది. రేపేం జరుగుతోంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, మరి ఇదే ఓవర్ థింకింగ్. ఎస్, మరి ఈ జనరేషన్కి నిద్ర లేకుండా చేస్తున్న మెయిన్ విలన్ మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవే. ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: 5:28 అవుతోంది. విబి స్టూడియోస్ లో మరి చాయ్తో హాయ్ కబుర్లో ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, నేను మీ ఆర్జే మనోహర్. మరి ఈ బిజీ లైఫ్లో రాత్రి పడుకునే ముందు ఓవర్ థింకింగ్ వల్ల నిద్ర పట్టకపోవడం ఇప్పుడు మెయిన్ ప్రాబ్లంగా మారిందండి. మరి ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అంటే టాబ్లెట్ అవసరం లేదు, టెన్షన్ అసలే వద్దు, రెండే రెండు పనులు ఎక్స్పర్ట్స్ సూచిస్తూ ఉన్నారు. మరి ఏంటి అంటే, ఫస్ట్ బ్రెయిన్లో వస్తున్న ఆలోచనలు, అవి ఎలాంటి ఆలోచనలు అయినా కూడా అన్నీ ఒక పేపర్ మీద రాయాలంట. మరి అలా రాస్తే మనసు తేలిక అవుతుందంట. ఇక సెకండ్ సూచన ఏంటి అంటే 4-7-8 బ్రీతింగ్ ఫార్ములా. అంటే మీకు అర్థం కాలేదు కదా, మరి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక 4 సెకండ్ల పాటు గాలి పీల్చి 7 సెకండ్ల పాటు ఆపి 8 సెకండ్లు వదలాలంట. అంతే, మరి 2 నిమిషాల్లో బ్రెయిన్ ఫ్రీ అయ్యి నిద్ర వస్తుంది. మరి ఈ టెక్నిక్ నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది అని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, అది విషయం.
4: టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు మామా, లైఫ్ కి లేదు గ్యారంటీ. టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు మామా, నీ కలలకు లేదు వారంటీ.
3: టెన్షన్ ఫ్రీ, బీ హ్యాపీ. లిజన్ వివిధ్ భారత్.

0: లేకుండా ఉండవు. స్టెప్
1: పట్టు పట్టు జెండా పట్టు పార్టీకి చెందా పట్టు.

డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో జెస్సి గిఫ్ట్ కార్తికేయన్ పాడిన ఒక జోస్ఫుల్ సాంగ్ విన్నారు. ఆరు సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకి ఏక చిత్ర గీతాల్లో

0: ఇంకా ఉందన్నా.
1: రైట్, మరి ఈ రోజు రాత్రి 8:30 ఏకచిత్ర గీతాల్లో బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమాలోంచి పాటలు వినబోతున్నాం. సంగీతం మణిశర్మ.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ఆల్ టైమ్ రికార్డ్ సమరసింహారెడ్డి సినిమాలోంచి పాటలు వినబోతున్నాం ఈ రోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకి ఏకచిత్ర గీతాల్లో.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగణీయానందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 5:35 అవుతోంది.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వెల్కమ్ బ్యాక్ లిసినర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వల్లించే సంపూర్ణ వినోదం. 5:40 అవుతోంది. వీబీ స్టూడియోస్లో మరి చాయ్తో, హాయ్ కబుర్లో, ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మరి ఈ రోజుకున్నటువంటి ఇంపార్టెన్స్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్, మరి తెలుగు రాష్ట్రాల్లో సాటర్డే నుంచి పిల్లలకి దసరా సెలవులు అయితే స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ హంగామా అంతా ఇంత కాదనమాట. మరి 12 రోజులు పిల్లలకు ఫుల్ జోష్ అనమాట. ఇక పేరెంట్స్కి మాత్రం ఈ 12 రోజులు పిల్లల్ని కంట్రోల్ చేయడం అనేది ఒక సవాల్గా మారిందండి. నిజంగా మరి ఈ హాలిడేస్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి. ఇక పేరెంట్స్ మాత్రం పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ అస్సలే ఇవ్వద్దండి. మరి ప్లేగ్రౌండ్స్లో ఆడాల్సినటువంటి గేమ్స్ మొబైల్లో ఆడుతున్నారు పిల్లలు. సో పేరెంట్స్ మరి ప్లేగ్రౌండ్స్లో పిల్లలతో కలిసిపోయి చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఇన్వాల్వ్ అవుతారు. మరి ఈ సెలవుల్లో మన పిల్లలకి మన కల్చర్ని నేర్పిస్తే చాలా బాగుంటుంది. మరి రోజుకు ఒక కథ, అంటే రామాయణం మహాభారతంలోని చిన్న చిన్న కథలు వింటే వాళ్ళకి కూడా కష్టపడే తత్వం అలవడుతుంది. మొబైల్లో కథలు వినడం కాదు, అమ్మ చెప్పే కథ పిల్లల గుండెకు హత్తుకుంటుంది. మరి ఇక ఈ హాలిడేస్లో పిల్లలకి పెయింటింగ్, డ్రాయింగ్, చిన్నపాటి క్రాఫ్ట్ వర్క్ చేపిస్తే మరి వాళ్ళలో కూడా క్రియేటివిటీ పెరుగుతుంది. వాళ్లతో దసరా బొమ్మలు, అంటే జమ్మి చెట్టు, పాలపిట్ట లాంటి బొమ్మను గీపిస్తే వాటి తాలూకు అర్థాలు తెలుస్తాయి. మరి ఇంకా మాట్లాడదాం, స్టే ట్యూన్డ్.

F2 సినిమాలో దావీద్ పాడిన ఒక జోష్ఫుల్ సాంగ్ విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇవాళ చాయ్ తో హాయ్ కబుర్లో మరి దసరా హాలిడేస్లో మరి పిల్లలకి నేర్పించాల్సినటువంటి అంశాల గురించి అయితే మనం మాట్లాడుతున్నాం కదా. ఎస్, మరి పిల్లలు దసరా పండుగ 12 రోజుల హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక కొత్త టాలెంట్తోనే వెళ్ళాలి. మరి నిజంగా దసరా పండుగ అంటే చెడుపై మంచి గెలుపు. మరి ఈ సెలవుల్లో పిల్లల్లో ఉన్న బద్ధకాన్ని పోగొట్టి వాళ్ళని యాక్టివ్ చేయాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ పైన ఉంటుందండి. ఇక దసరా హాలిడేస్ అంటేనే మన అమ్మమ్మ ఊరు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం మొబైల్లో ఎన్నో కథలు చూస్తున్నాం, కానీ అమ్మమ్మ ఒడిలో పడుకోబెట్టుకుని చెప్పే ఒక కథ వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇక ఈ సెలవుల్లో పిల్లలకి మొబైల్ ఇవ్వటం కాదు, కుటుంబ విలువలను నేర్పించాలి. అలాగే పంట పొలాలు చూపిస్తే రైతు పడే కష్టం తెలుస్తుంది, అన్నం విలువ తెలుస్తుంది. పిల్లలకి మొబైల్ ఇస్తే ఆన్లైన్ గేమ్స్ ఆడతారు, బట్ ఊరిలో అమ్మమ్మని కలిస్తే వాళ్ళు లైఫ్ గురించి నేర్చుకుంటారు. మొబైల్లో డేటా అయిపోతుంది, బట్ అమ్మమ్మ తాతయ్యల ప్రేమ డేటా లైఫ్ లాంగ్ ఉంటుంది. సో పిల్లలు ఇలాంటి విషయాలు నేర్చుకుంటూ దసరా హాలిడేస్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:10 వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఇప్పుడు సమయం 6:10. ప్రాంతీయ వార్తలు వినే ముందు కొన్ని ప్రకటనలు
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ ను తొలగించి కొత్తగా మూడు ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు మార్చి పేరు మీద ధర్నాలు చేయడం న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. రాష్టంలో ఈ నెల 15వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా మూడు ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారి మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. కోర్టు మార్చి పేరు మీద ధర్నాలు చేయడం న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాజ్యాంగ సంస్థల మీద రాజకీయ దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల ప్రతిపాదనపై స్పష్టత ఇచ్చినా రాజ్యాంగ వ్యవస్థపై బురద చల్లడం సరికాదని, సర్పై విష ప్రచారం చేయడం, సుప్రీంకోర్టుపై సైతం వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని లక్ష్మణ్ అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేయడానికి వామపక్షాలు తీవ్రవాద భావాలు

0: రెండు పార్టీలతో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమే అని విమర్శించారు. 30 లక్షల మంది రాజకీయ ప్రతినిధులతో సహా మొత్తం 46 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి చేసిన ఎస్ఐఆర్ను తప్పుపట్టడం సరికాదన్నారు. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని, తెలంగాణ హిరోషిమ మధ్య పారిశ్రామిక సాంకేతిక విద్యా రంగాల్లో సహకారం పెరగాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. జపాన్లోని హిరోషిమ ప్రిఫెక్చరల్ అసెంబ్లీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ అసెంబ్లీని సందర్శించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి శాసనసభల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీకి కుట్ర జరుగుతోందని, దేశ ప్రజల ఓటు హక్కును కాపాడుకునే పోరాటం మరో స్వాతంత్ర్య ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓటు బచావో దేశ్ బచావో ఆందోళనలో భాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్లో ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు సైమన్ గోబ్యాక్ ఉద్యమం సాగినట్లే ఇప్పుడు జ్ఞానేష్ గోబ్యాక్ ఎస్ఐఆర్ గోబ్యాక్ నినాదాలతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను ముందు పెట్టి ఓటర్ల జాబితా సవరణ పేరుతో దళితులు, గిరిజనులు, పేదల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కలెక్టర్లు, రైతుల సదస్సులు ఆయన పాల్గొన్నారు. ఎలినినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, అధికారులు రైతులకు వాస్తవ పరిస్థితులను తెలియచెప్పాలని అన్నారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే అత్యవసర కేబినెట్ భేటీని రద్దు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీకి వెళ్లారని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కరువు సమీక్షకు సీఎస్ నోటు పంపినా పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులకు ఫసల్ బీమా అమలు చేయాలని, రబీకి నీళ్లు, కరెంటు ఎలా ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కరువు, ఎలనినో పరిస్థితులు ఉన్నా రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, రైతులతో సీఎం మాట్లాడతారని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ను పదే పదే రద్దు చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట ప్రాసిక్యూషన్ సర్వీసులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బి ఈరోజు విడుదల చేసింది. బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఈ వివరాలను ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 14 నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఫైనల్కి ఓఎంఆర్ ప్రతులు బోర్డు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఫలితాల షీట్లను అభ్యర్థులు తమ లాగిన్ ఖాతాల్లో చూసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో దేశంలో సుపరిపాలన, పారదర్శకత అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సేవ, సుపరిపాలనల మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ దిశగా వక్ఫ్ బోర్డుల నిర్వహణలో సమగ్ర మార్పులు తెస్తూ తీర్చిదిద్దిన వక్ఫ్ సంస్కరణల చట్టం 2025 ఒక చారిత్రాత్మక నిర్ణయం. పారదర్శక పాలన, సమ్మిళిత అభివృద్ది ద్వారా దేశ ప్రజల్లో ఆశించిన మార్పును మోదీ విజన్ ఏ విధంగా ఆచరణలోకి తెచ్చిందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వక్ఫ్ వాస్తుల యాజమాన్యం నిర్వహణలో దశాబ్దాలుగా ఉన్న వివాదాలు, అస్పష్టతలకు తెరదించుతూ చేపట్టిన వక్ఫ్ సంస్కరణలు 2025 పారదర్శకతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. బోర్డుల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు డిజిటలైజేషన్ ద్వారా వక్ఫ్ ఆస్తులను డిజిటల్ పోర్టల్లో నమోదు చేయడం వల్ల అక్రమాలకు అడ్డుకట్టబడింది. సామాజిక హక్కుల పరిరక్షణకు, జవాబుదారీతనానికి అద్దం పట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక సంస్కరణలపై మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ రహీం తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సంస్కరణలు మన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. కాబట్టి బోర్డులో మహిళలను చోటు కల్పించడం మంచి విషయమే. ఇందులో వెనుకబడిన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు
0: రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఉరుముల మెరుపులు, ఎదురుదాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 15 నుంచి 18వ తేదీ వరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.

0: ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న బతుకమ్మ పండుగ ప్రత్యేక రైలును బతుకమ్మ ఎక్స్ప్రెస్ పేరుతో రెగ్యులరైజ్ చేయాలని సిర్పూరు శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ బాబు కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: శ్రీ కిషన్ రెడ్డి గారిని మరియు మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని ఇతర పెద్దరిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుగుతోంది. ఈ టైంలో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు స్పెషల్ ట్రైన్ కృషి చేసి వేయించడం జరిగింది. బతుకమ్మ ఎక్స్ప్రెస్ అని నామకరణం చేస్తూ కొత్తగా రైలు నడపాల్సిందిగా కోరుతూ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
0: సైబర్ నేరాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రూరల్ మండలంలో జరిగిన సమావేశంలో ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 గుట్లలో ఉంటాను, నేను పనిచేసిన పోలీస్ విలేజ్ గ్రూప్ లో యాడ్ చేసి ఇప్పుడు ఇక్కడ విలేజ్ గ్రూప్ లలో కొన్ని ఇద్దరు ఉంటారు. నేను చూసి చూడక ఏదైనా ఒక గ్రూప్ లా ఏపీకే ఫైల్ వస్తుంది. నేను దాన్ని ఓపెన్ చేసిందనుకో ఫస్ట్ నా ఫోన్ హ్యాక్ అయింది కదా, నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటాడు, నా ఫోటోలు డౌన్లోడ్ చేసి.
0: జోగులాంబ గద్వాల జిల్లాలోని సుంకేసుల జలాశయాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. కృష్ణా రివర్ బోర్డు మాజీ చైర్మన్ అల్వాల పరమేశం, విశ్రాంత ఇంజనీర్లు లక్ష్మీరెడ్డి, శ్రీకాంత్ ఐఐఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ శివకుమార్ బాబు డ్యాంగ్ గేట్లను, లీకేజీల పరిస్థితిని పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 6:40 అవుతుంది. అంటే మాత్రం లేటెస్ట్ హిట్ సాంగ్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మరి వాళ్ళకి లేటెస్ట్ హిట్స్ లో ఫస్ట్ వచ్చేస్తోంది మరి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో తనే స్వయంగా పడిన ఒక సూపర్ హిట్ గానా ఇది పెద్ద సినిమాలో. ఎంజాయ్.

ఫెడరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: లేటెస్ట్ హిట్స్ లో మీరు విన్న ఆ పాట రోమాంచకం సినిమాలో వైభవ్ పాడారు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో తనే స్వయంగా పాడిన ఒక హిట్ పాట ఇది ఇరుముడి సినిమాలో లేటెస్ట్ హిట్స్ లో.

0: ఆరు గంటల 34 నిమిషాలు అవుతోంది వీబీ స్టూడియోస్లో. మరి లేటెస్ట్ హిట్ సాంగ్స్లో మరి హిట్ సాంగ్స్ అన్నీ కూడా వింటున్నాం కదా. ఎస్, మరి మన లేటెస్ట్ హిట్ సాంగ్స్లో నెక్స్ట్ సాంగ్ వినబోయే ముందు ఒక శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు రాత్రి 7:15
1: ఏ పరిస్థితుల్లోనైనా రుణగ్రహీత కట్టలేకపోతే సర్ఫేసీ యాక్ట్ ప్రకారం ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సర్ఫేసీ యాక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రసాద్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ప్రసాద్ గారు, ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో రుణగ్రహీతకి సర్ఫేసీ యాక్ట్ అసలు అప్లికబుల్ అవుతుంది?
2: జనరల్గా బ్యాంకులో ఎవరైతే రుణం తీసుకొని,
0: ఎస్, మరి ఈ రోజు రాత్రి 7:15 ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్. మరి ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. పరిచయం చేస్తారు శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
2: ఆ ఎన్పిఐ అయ్యేందుకు జనరల్ గా అయితే 3 మంత్స్ ఈఎంఐ వస్తుంది. ఇంకా వేరే కొన్ని కొన్ని వాటికి డిపెండ్స్ అపాన్ ద లోన్ కూడా, బట్ బేసిక్ గా జనరల్ గా అయితే 3 మంత్స్ కట్టకపోతే ఎన్పిఐ డిక్లేర్ చేసే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఎన్పిఐ చేయవచ్చు.
1: ఎన్పిఐ డిక్లేర్ చేయడానికి అధికారి ఎవరు, డిస్క్రిప్షన్ ఎవరు?
2: నామ్స్ ఉంటాయి, అది అయిపోతుంది, అకౌంట్ ఎన్పిఐ అయిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఏదైతే నామ్స్ పెడుతుందో దాని ప్రకారం అది ఎవరితో.
0: రైట్. మరి మీరు వింటున్న ఈ సంభాషణ తెలుగులో వార్తా ప్రసారాల అనంతరం ఈ రాత్రి 7:15 ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్. మరి ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం చేయబోతున్నాం. పరిచయం చేస్తున్నారు శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. మరి ఈ సంభాషణ ఈ రోజు రాత్రి 7:15
2: అప్పుడు చీఫ్ మేనేజర్ స్థాయి మనుషులే దీన్ని ఇనిషియేట్ చేయాలా అని, అంటే వాళ్ళకు ఒక డిస్క్రిప్షన్ అన్నట్టు. అయితే వాళ్ళకు ఒక సమస్య మీద అవగాహన ఉంటుంది, ఇది నిజంగానే దీనికి యాక్ట్ అప్లై చేయాలన్నా వద్దా అనే విషయం మీద వాళ్ళకి అవగాహన ఉంటుందని ఓ బ్యాంకులో కానీ చీఫ్ మేనేజర్ స్థాయి అధికారికి ఇది వాళ్లకు ఇచ్చిర్రు ఆ పవర్ మొత్తానికి సర్ఫేస్.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో కపిల్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు భీమ్స్ సంగీత సారథ్యంలో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 6:40:50 అవుతోంది. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రాం ఉంటుంది. మళ్ళీ వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రాం తర్వాత ఆల్ టైమ్ హిట్స్లో

లేటెస్ట్ హిట్స్ లో మరి ఇటువంటి హిట్ సాంగ్స్ అన్ని కూడా మనం వినొచ్చు. స్టే ట్యూన్డ్. ఇప్పుడైతే వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్. దిస్ ఇస్ ఆర్జే చేతన్. ప్రస్తుతం చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకు కారణాలను వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సరైన పోషకాలు లేని ఆహారం కారణంగా, బలహీనమైన జీవనశైలి కావచ్చు, కానీ అలాంటి కొన్ని విషయాల వల్ల చిన్న వయసులోనే గుండెపోటు రావచ్చు. వైద్య పరిభాషలో గుండెపోటుని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. ఇందులో మయో అంటే కండరాలు, కార్డియల్ అంటే గుండె. ఈ ఇన్ఫెక్షన్ తగినంత రక్త సరఫరాతో సంబంధం కలిగి ఉంటుంది. చిన్న వయసులో గుండెపోట రావడానికి గల కారణాలేంటో, ఇలాంటి కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయో చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. చిన్న వయసులో గుండెపోటుకి కారణాలు, లెట్స్ చెక్అవుట్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedback amc1@gmail.com.

ఇలాంటి సమయంలో సకాలంలో చికిత్స చేయకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా తరచుగా రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడ్డ కొలెస్ట్రాల్ అధిక బీపీకి కారణం కావచ్చు. ప్రస్తుతం మధుమేహం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే దీని కారణంగా బాధిత వ్యక్తికి గుండెపోటు కూడా రావచ్చు. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోకపోవడం వల్ల మధుమేహం బారిన పడాల్సి వస్తుందని, మధుమేహం నిర్మూలించబడకపోవచ్చు కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. ఒత్తిడి, పనిభారం, ఇంటికి సంబంధించిన సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయసులో గుండెపోటు కేసులు పెరగడానికి ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైన కారణం. మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండెపోటుకి గురవుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. దీని వెనుక కారణం ఒత్తిడి. ఈ వయసులో ఎవరైనా రాత్రిపూట నిద్రపోలేకపోతే ఆందోళనగా ఉన్నా గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ప్రజలు సరైన జీవన శైలిని అనుసరిస్తున్నారు. జీవన శైలిలో ఎన్నో మార్పులొచ్చాయి. కొంతమంది బలవంతంగా ఇలా చేస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగా తమను తాము ప్రమాదంలో వేసుకుంటున్నారు. ఇంట్లో కాకుండా హోటల్లో, రెస్టారెంట్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో భోజనం చేయడం, తగినంత నిద్ర లేకపోవడం, ఇంట్లో ఫుడ్ ఉన్నా కూడా చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నారు. అవంతా స్లోగా వచ్చి సడన్ గా ఒకరోజు వాల్కనీ లాగా బర్స్ట్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వస్తాయి. మీరు తీవ్రమైన శారీరక సమస్య నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోండి. దీంతో పాటు ఆహారం నియమాలు మార్చడం తప్పనిసరి. దీనికోసం ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చండి. రోజుకోసారి ప్లేట్లో సాలడ్ ని కూడా చేర్చండి. అలాగే మీరు రన్నింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలాంటి జీవనశైలి మార్పుల కారణంగా గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చు. సుఖవంతమైన జీవనం కోసం సమకూర్చుకుంటున్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి ఆయువుని తగ్గించేస్తున్నాయి. ఓవైపు టెక్నాలజీ పెరుగుతుంది, వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. మరోవైపు మనిషి ఆరోగ్యం మాత్రం అపసవ్య దిశలో పరిగెడుతుంది. ఒకప్పుడు 60 పైబడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి. నేడు 40 ఏళ్లలోపు వారిని హృద్రోగం మింగేస్తుంది. అంతెందుకు, 30 ఇయర్స్లో స్టార్ట్ అయిపోతుంది. చిన్న వయసులో గుండె సమస్యలకు అనేక కారణాలున్నాయి. గుండెకు శత్రువులు రక్తపోటు, మధుమేహం. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా గుండెపోటు బారిన పడుతున్నారు చాలా మంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె చుట్టూ కాపు కాసిన శత్రువులు ఇవే. గుండెపోటుకు గురవుతున్న ప్రతి 5గురిలో ఒకరు ధూమపాన ప్రియులే. పొగ వల్ల రక్తం చిక్కబడుతుంది, ఫలితంగా గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారతాయి, ఫలితంగా రక్తపోటు అధికంగా అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. రోగి పీల్చిన పొగ నేరుగా రక్తనాళాలను దెబ్బతీయడం వల్ల తక్షణమే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. స్మోకింగ్ చేసే వారికి గుండెపోటు వస్తే కనుక మందులు కూడా సమర్థవంతంగా పనిచేయవు. స్మోకింగ్ మానేసిన తరువాత అయినా గుండెపోటు రిస్క్ తగ్గాలంటే కనీసం 2 ఇయర్స్ అయినా పడుతుంది. అసలు పొగ తాగడం అంటే ఏమిటో తెలియని వారి స్థాయికి గుండె ఆరోగ్యం చేరాలంటే 10 నుండి 15 ఏండ్ల సమయం పడుతుందట. ఇతరులు తాగిన పొగని పీల్చడం ద్వారా కూడా గుండెపోటు రిస్క్ 20 నుంచి 30% పెరుగుతుందని, దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. గుండెపోటు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్కారాలున్నాయి. తండ్రికి 55 ఏండ్లలోపే గుండెపోటు వచ్చినా, తల్లికి 65 ఏండ్లలోపు గుండెపోటు వచ్చినా వారి సంతానానికి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ఆస్కారం ఉంది. నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆ మేరకు చెడు కొలెస్ట్రాల్ అధికమవుతుంది. గుండెపై భారం పడుతుంది. రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ స్థాయి నిర్ధారణ అవుతుంది. ఊబకాయల్లోనే అధిక కొలెస్ట్రాల్ ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే. సన్నగా ఉన్న వారిలోనూ అధిక కొలెస్ట్రాల్ ఉండొచ్చు. కాబట్టి తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆహారంలో మార్పు చేర్పులు కూడా అవసరమే. గత 10 ఏళ్లలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకునే అలవాటు తగ్గిపోయింది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఆరగించడం ఫ్యాషన్గా మారింది. దీనివల్ల బరువు పెరుగుతుంది, కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలు హద్దు మీరుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం చెడు కొలెస్ట్రాల్కు ప్రధాన కారణం బరువు పెరగడమే.

0: వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువ బరువు ఉన్నాడంటే దాన్ని బీపీ షుగర్లకు ప్రారంభ దశగా భావించాలి. ఒబేసిటీ హఠాత్తుగా రాదు, బరువు క్రమంగానే పెరుగుతుంది. తొలి దశలోనే నియంత్రించడం ఉత్తమం. శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలామంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకులతో హెల్త్ చెకప్లకు దూరం అవుతున్నారు. దీంతో యువతలో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి, అంతిమంగా గుండెపోటుకు దారి తీస్తున్నాయి. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అ వెరీ థాట్ ప్రొవోకింగ్ ఇన్ఫర్మేషన్. ఎంతోమంది హెల్తీగా ఉన్నామనుకుంటారు, చిన్న చిన్న సమస్యలే కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందుకే తెలిసింది కదా హెల్త్ చెకప్ ఎంత ఇంపార్టెంటో మీకు. మీకు అలాంటి సమస్య కానీ డౌట్స్ కానీ ఉన్నా మీ డాక్టర్ని సంప్రదించి అన్ని హెల్త్ చెకప్స్ చేయించుకోండి. ఏదన్నా ఉన్నా కానీ మీకు ముందే తెలుస్తుంది, లేకుంటే మరీ మంచిది. ఒకవేళ ఉంటే దాన్ని ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లోనే అరికట్టొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ యా ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ ఆర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరు ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 6:52 అవుతోంది. మరి వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ లేటెస్ట్ హిట్ సాంగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసాం కదా జస్ట్. మరి నెక్స్ట్ సాంగ్ వచ్చేస్తోంది.

0: మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలో భీమ్స్ మధుప్రియ పాడిన పాట, ఇది సంగీతం భీమ్స్.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్ లో వాగ్దేవితో కలిసి పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు లెనిన్ సినిమాలో లేటెస్ట్ హిట్స్ లో.

0: ku tatti mitta.
1: కొరియన్ కనకరాజు సినిమాలో నర్సన్న పడిన పాట విన్నారు సంగీత తమన్ యసస్.

0: లేటెస్ట్ హిట్స్ లో మీరు విన పాట అనిరుద్ధ రవిచందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో సుహాసిన్ తో కలిసి ఆలపించిన పాట అది కూలీ సినిమాలో. రైట్, విన్నారు కదా ఫ్రెండ్స్. మరి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోస్ లో. సమయం 7:05 వస్తుంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైకేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమావేశంలో గోయల్ మాట్లాడుతూ నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని, పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ క్రీడాకారుల క్రమశిక్షణ, కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
2: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं, कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है, आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు లక్ష్యంగా క్రీడాకారులు, శిక్షకులు మరింత ఏకాగ్రతతో కృషి చేయాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో రేపు జరిగే మొట్టమొదటి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధుల బృందాలకు, మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో బిమ్స్టెక్ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం విజన్ 2047ను, ముసాయిదాను సిద్దం చేసింది. ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా సాంకేతికంగా పురోగమించే పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యము. దేశీయంగా పెరుగుతున్న

0: అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవసే దేశ సేవ అనే నినాదంతో అంకిత భావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వులు ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్దిలో యువత కొత్త ఆలోచనలతో, వినూత్న ఆవిష్కరణలతో, బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్ధిని, పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని, రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
1: I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 22 years up to 2047. Let's put the two numbers side by side and then realize there's no country in the world which will probably double their GDP.
0: యువత శక్తి సామర్థ్యాలపై, వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల అవగాహన పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖెల్ ఉడ్ఫోర్డ్లో సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకు గాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు బలమైన పునాదిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహాలు, వ్యాపార సంస్థలు ఖర్చులు

0: పొదుపు పెట్టుబడులు ధర నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో తెలియచేసే నమూనాలను వీరు అభివృద్ధి చేశారు. వైద్య సేవల ధరల విషయంలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, క్లినిక్లు తాము అందించే వైద్య సేవలు, సదుపాయాలకు వసూలు చేసే ధరలను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్సా ఖర్చులను రోగుల ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 7:15:20 అయింది. ఇప్పుడు వినండి, ఇదే మన చట్టం సర్ఫేసి యాక్ట్. మరి ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక ఏ పరిస్థితుల్లోనైనా రుణగ్రహీత కట్టలేకపోతే సర్ఫేసీ యాక్ట్ ప్రకారం ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సర్ఫేసీ యాక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రసాద్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ప్రసాద్ గారు, ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో రుణగ్రహీతకి సర్ఫేసీ యాక్ట్ అసలు అప్లికబుల్ అవుతుంది?
1: జనరల్గా బ్యాంకులో ఎవరైతే రుణం తీసుకొని ఆ ఇన్స్టాల్మెంట్స్ లోన్స్ ఏదైతే పద్ధతిలో వాళ్ళు ఒప్పుకున్న ప్రకారం వాళ్ళు ఈఎంఐ కావచ్చు, కొన్నిసార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరువేరుగా ఉంటాయి. హవెవర్ ఎన్పిఏ డిక్లేర్ చేస్తే అకౌంట్ ఎన్పిఏ కావాలి ఫస్ట్. దానికి సర్ఫేస్ ఇనిషియేట్ చేయాలంటే ఎన్పిఏ కావాలి అకౌంట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నట్టు అయితే. ఆ ఎన్పిఏ అయ్యేందుకు జనరల్గా అయితే 3 మంత్స్ ఈఎంఐ వస్తుంది. ఇంకా వేరే కొన్ని కొన్ని వాటికి డిపెండ్స్ అపాన్ ద లోన్ కూడా, బట్ బేసిక్గా జనరల్గా అయితే 3 మంత్స్ కట్టకపోతే ఎన్పిఏ డిక్లేర్ చేసే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఎన్పిఏ చేయవచ్చు.
0: ఎన్పిఏ డిక్లేర్ చేయడానికి అధికారి ఎవరు, డిస్క్రిప్షన్ ఎవరు?
1: నామ్స్ ఉంటాయి, అది అయిపోతుంది, అకౌంట్ ఎన్పిఏ అయిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఏదైతే నామ్స్ పెడుతుందో దాని ప్రకారం అది ఎవరితో సంబంధం లేదు, అది ఎన్పిఏ అయిపోతుంది. సర్ఫేసి ఇనిషియేట్ చేయాలన్నది లేదని బ్యాంక్ అధికారికి వాళ్ళ దగ్గరనే ఉంటుంది పవరు. అయితే బ్యాంకులో ఈ యాక్ట్ పెట్టిన కొత్తల్లో ఏమైందంటే, ఈ ఎవరంటే వాళ్ళు ఇట్లా పెడితే ఎవరైతే రుణగ్రహీతల మీద విచలవిడిగా వాళ్ళ మీద ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది అవుతుండొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు సుప్రీంకోర్టులో చాలామంది ప్రశ్నించారు, యాక్ట్నే ఛాలెంజ్ చేశారు. అప్పుడు చీఫ్ మేనేజర్ స్థాయి మనుషులే దీన్ని ఇనిషియేట్ చేయాలా అని, అంటే వాళ్ళకు ఒక డిస్క్రిషన్ అన్నట్టు. అయితే వాళ్ళకు ఒక సమస్య మీద అవగాహన ఉంటుంది, ఇది నిజంగానే దీనికి యాక్ట్ అప్లై చేయాలనా వద్దా అనే విషయం మీద వాళ్ళకి అవగాహన ఉంటుందని ఓ బ్యాంకులో కానీ చీఫ్ మేనేజర్ స్థాయి అధికారికి ఇది వాళ్లకు ఇచ్చిర్రు ఆ పవర్, మొత్తానికి సర్ఫేసీ పవర్ వాళ్ళ చేతుల ద్వారానే చేయాలా అనేది చెప్పినారు.
0: మీరు అన్నట్టు ఎన్పిఏ డిక్లేర్ అయిపోయింది, చీఫ్ మేనేజర్ స్థాయి అధికారి ఇక రుణగ్రహీత నుంచి ఏమి రావట్లేదని తన డిస్క్రిప్షన్ ఉపయోగించి సర్ఫేసీ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఏమేమి స్టెప్స్ ఉంటాయి?
1: వాళ్ళు ఇనిషియల్గా డిమాండ్ నోటీస్ అన్ని ఇస్తారండి ఫస్ట్. ఆ డిమాండ్ నోటీస్లో వాళ్ళు అన్ని రాస్తారు, పలానా రోజు మీద ఎన్పిఏ అయింది, మీరు ఇట్లా డిమాండ్ అమౌంట్

0: డ్యూ ఉన్నారు, దీన్ని మీరు 60 డేస్ లోపల మీరు పే చేయాలా అని ఒక డిమాండ్ నోటీస్ ఇస్తారు. మొత్తం అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో పలానా రోజు వరకు మెన్షన్ చేసుకుంటూ అందులో అసెట్ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే సర్ఫేసీకి ఏదో ఒక అసెట్, సెక్యూర్డ్ అసెట్ ఉన్నప్పుడే సర్ఫేసీ వస్తుంది, ఏవే మూవబుల్స్ కానివ్వండి, ఇమూవబుల్స్ కానివ్వండి, ఆ వాటి డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ 60 డేస్ టైంలో మీరు కట్టండి, లేకపోతే మేము ఫర్దర్గా వెళ్తాము అనే విషయం రాస్తారు. ఎవరైతే కడతారో ఆడికి ఆ 60 డేస్లో ఎవరైనా కట్టితే అది ఏమి ఉండదు, ముందరికి కట్టలేని పక్షంలో ఫర్దర్ ప్రొసీడ్ అవుతారు. అది ఇనిషియల్ స్టెప్.
1: డిమాండ్ నోటీస్ వచ్చింది, కట్టలేకపోయారు, నెక్స్ట్?
0: ఇక డిమాండ్ నోటీస్ వచ్చినా సరే 60 డేస్ లోపల కూడా వాళ్ళు కట్టలేని పక్షంలో పొజిషన్ నోటీస్ అనేది బ్యాంక్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారండి. ఆ పొజిషన్ నోటీస్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే ప్రాపర్టీ ఉందో దాని మీద పొజిషన్ నోటీస్ అని ఒక ఫార్మాట్ ఉంటుంది. యాక్ట్లో అన్ని ఫార్మాట్స్ ఉంటాయి అన్నట్టు, ఇది ఎట్లా ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ ఆ ప్రాపర్టీ మీద ఫిక్స్ చేసుకుంటూ ఆ బారోవర్కి వాళ్ళకి ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్లో దానికి సంబంధించిన వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ప్రాపర్టీ మీద ఫిక్స్ చేస్తూ వితిన్ 7 డేస్ పేపర్లో కూడా పబ్లిష్ చేస్తారు, 2 లీడింగ్ న్యూస్ పేపర్స్లో. వన్ షుడ్ బి వర్నాక్యులర్ లాంగ్వేజ్, ఆ ప్రాంతీయ భాష, ఆ రెండింటిలో పబ్లిష్ చేస్తారు. అది పొజిషన్ తీసుకున్నట్టు, సింబాలిక్ పొజిషన్ తీసుకున్నట్టు, లేకపోతే వాళ్ళ ఇష్టం.
1: నేనే ఒక ఉద్యోగిగా ఒక లోన్ తీసుకొని, హోమ్ లోన్ కానీ ఏదైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో నాకు డిమాండ్ నోటీస్ వచ్చాక నేను బ్యాంక్ అధికారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి నాకు కొంచెం గడివి ఉండని అడిగితే ఈ పొజిషన్ నోటీస్ ని డిలే చేసుకునే,
0: అయితే దీంట్లో వెసులుబాటు ఉన్నది. అయితే దీంట్లో అప్పుడే యాక్ట్లో కూడా ఎప్పుడైతే పెట్టినారో అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నలను వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ మా బాధలు ఎలా తెలవాలంటే 13-60 డేస్ టైం ఏదైతే ఇస్తుండ్రో ఆ నోటీస్ రాగానే వీళ్ళు రిప్లై ఇచ్చుకోవచ్చు దానికి, ఎవరైతే వాళ్ళ అభ్యంతరాలు చెప్పుకుంటూ. ఆ రిప్లై వచ్చిన 15 రోజుల్లోపు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు దానికి రిప్లై ఇవ్వాలి, అది మ్యాండేటరీ అన్నట్టు. అయితే వీళ్ళది ఏమైనా బాధలు ఉన్నా అదంటే ఎందు మూలానో లేకపోతే తప్పు నాకు చేయొద్దు ఇలాంటివి ఏమున్నా వాళ్ళు చెప్పుకోవచ్చు, దానికి మటుకు బ్యాంక్ వాళ్ళు మ్యాండేటరీగా రిప్లై ఇవ్వాలి 15 డేస్లో. అది ఓ వెసులుబాటు అన్నట్టు వాళ్ళ, అదొక ప్రొసీజర్లోనే పెట్టారు. అది ఆ రిప్లై ఇస్తే దానికి వాళ్ళు కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళాలని వద్దా, అప్పుడు వాళ్ళు మళ్ళీ డిసైడ్ ఆ రిప్లైతో పాటు చెప్తారు అన్నట్టు మనకు, మనం ఇచ్చిన అంటే అవసరమా లేదా ఏం చేయాలన్నది.
1: మీరు అన్నట్టు రిప్లై ఇచ్చారు లేదా అది ఫ్రూట్ఫుల్ గా ముందుకు వెళ్ళలేదు, తర్వాత ప్రొసీజర్ ఏంటి? పొజిషన్ నోటీస్ తర్వాత
0: ఒకసారి పొజిషన్ నోటీస్ ఆ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతారో తర్వాత బ్యాంక్ వాళ్ళు వాల్యుయర్ని అప్రోచ్ అవుతారు. దాని ప్రాపర్టీకి ఎంత వాల్యూ వస్తుంది అంత వాళ్ళ వాల్యూ అనమాట. వాల్యుయేషన్ చేశాక ఒక నోటీస్ ఇస్తారు, ఏమని అంటే అమ్ముతామని, ప్రీసేల్ నోటీస్ అంటారు దాన్ని. మేము 30 రోజులు టైం ఇస్తారు అప్పుడు, 30 డేస్, ఈ ప్రాపర్టీని మీరు కట్టనందువల్ల మేము అమ్మేద్దాం అనుకుంటున్నాం, మీకు ఇప్పుడు 30 డేస్ టైం ఇస్తున్నాం అని ఇస్తారు. ఆ 30 డేస్ వరకు కూడా వాళ్ళు రాలేకపోతే మళ్ళీ ఒకసారి ఆక్షను, అట్లా 2-3 ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే ఆక్షన్ కావచ్చు, టెండర్ త్రూ అయినా కానీ, లేకపోతే బారోవరే వచ్చి మేము అమ్ముతాము అంటే ఎవరైనా బయ్యర్ని తీసుకొచ్చినా సరే ప్రైవేట్ ట్రీట్గా వాళ్ళకి అమ్మించుకోవచ్చు అన్నట్టు. ఆ పద్ధతిలో ఆ ప్రాపర్టీని అమ్మేసి వీళ్ళ ఏమైనా మిగులు ఉంటే వీళ్ళకి ఇస్తారు, లేకపోతే ఇంకోవరైనా వచ్చి క్లెయిమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చారు, అది ఇచ్చేసి.
1: అంటే ఇప్పుడు ఏదైనా అమ్మిన తర్వాత లోన్ అమౌంట్ కన్నా ఎక్కువ వాల్యూ వస్తే ఆ మిగులు మళ్ళీ బారోవర్
0: వాళ్ళకి ఇచ్చేస్తారు, లేకపోతే ఇంకోరన్నా అది దానికి వేరే స్టెప్స్ ఉన్నాయి క్లెయిమ్, ఇంకోరన్నా నాకు వచ్చేది ఉన్నది ఇంట్లో అంటే అప్పుడు అవి దాని ప్రకారం పోతుంది.
1: అయితే ఈ సర్ఫేసీ అప్లికబుల్ అవ్వడానికి, ప్రొసీడింగ్ స్టార్ట్ అవ్వడానికి అన్ని రుణాలకి ఇదే పద్ధతి, ఎగ్జెంప్షన్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ సర్ఫేసీ అన్ని రుణాలకు అప్లై చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో దానికి సర్ఫేసీ అప్లై చేయకూడదని, తర్వాత లోన్ అమౌంట్ 20% ఆఫ్ ద, ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 20% కంటే తక్కువ ఉందనుకోండి అవుట్ స్టాండింగ్, దానికి కూడా వెళ్ళకూడదు అని ఉన్నది.
1: అంటే అమౌంట్ వైజ్ ఇంకా 20% మిగిలిన
0: 20% ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఒకవేళ ఉంటే అప్పుడు కూడా అవసరం లేదు అని, ఎందుకంటే అది ఆల్మోస్ట్ పేమెంట్ చేసేసారు కదా, అంటే అట్లా పెట్టారు కదా వాళ్ళ యాక్ట్లో అట్లా.
1: అయితే ఇప్పుడు ఎవరైనా రైతులకు కానీ వ్యవసాయదారులకి ఇది అప్లికబుల్ కాదు, చిన్న వ్యాపారులు ఎవరైనా వాళ్ళ వ్యాపారం కోసం లోన్ తీసుకొని వ్యాపారం సరిగ్గా నడవకను, లేదో ఇప్పటివరకు నడిచింది, ఏదైనా పరిస్థితుల వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోతే ఈఎంఐ కట్టలేకపోవడం, ఇంట్రెస్ట్ కట్టకపోవడం వల్ల సర్ఫేసీ అప్లికబుల్ అయ్యి వాళ్ళ కొలెటరల్ ఏదైతే తనఖా పెట్టారు ప్రాపర్టీని, ఆ విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతారు.
0: ఈ వ్యాపారం ఏదైనా సరే యాక్ట్ అయితే అప్లై అవుతుంది దాంట్లో. ఈ వెసులుబాట్లు అనేటివి అగ్రికల్చరిస్టిక్ కాదు క్రైటీరియా, ప్రాపర్టీ ల్యాండ్ ఉండకూడదు అది అన్నట్టు, అందుకని అది అందరికీ వర్తిస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్కి మటుకు ఆ వెసులుబాటు ఇచ్చారు, అది ఇంకా కొన్ని ఇంకా వేరే షిప్స్ ప్లేన్స్ అట్లా వాటికి మన మామూలు దాంట్లోకి రావు కానీ అట్లా ఇంకొన్ని ఉన్నాయి అట్లా. 1 లాక్ కంటే తక్కువ ఒకవేళ లోన్ ఉన్నా దాన్ని కూడా
1: తక్కువ ఉంటే సర్ఫేస్ అప్లికబుల్. అయితే మీ అనుభవం ప్రకారం

0: ఎక్కువ కేసులు ఎలాంటివి సర్ఫేసీ కింద వచ్చినాయి, అంటే ఎలాంటి లోన్స్ ఎక్కువగా సర్ఫేసీ ద్వారా జప్తు చేయబడ్డవి, ఎలాంటివి ఉన్నాయి ఎక్కువగా?
1: ఎప్పుడైనా ఏమవుతుంది, జనరల్గా బ్యాంక్ అధికారులు వాళ్ళు అంటే డబ్బులు ఎప్పుడైతే ఇస్తుండ్రో అది గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ మనీ కింద ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడైతే అవి రాలేదో వాళ్ళకు ఉన్న ప్రయత్నాలు అన్నీ చేస్తారు అవి వసూలు చేస్తాను. అదే జనరల్గా ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, డిప్రిషియేట్ అవుతుంది అనుకోండి, అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వీలైనంత త్వరగా రికవర్ చేసే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు.
0: బ్యాంకుకు లాభం కాబట్టి
1: ప్రాపర్టీ కూడా రేపు అందుబాటులో రాకపోవచ్చు, రేపు ఇవాళ తీసుకోలేదు అనుకోండి, రేపు దాని వాల్యూ డిప్రిషియేట్ అవ్వచ్చు, అంటే పరిస్థితులను బట్టి. కాకపోతే వాళ్ళ ధోరణి ఎంతసేపు రికవరీ మీద ఉంటుంది కనుక వాళ్ళు ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నమే చేస్తారు ఎంతసేపు.
0: మీరు అన్నట్టు ఈ సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత ఎక్కడైనా రుణగ్రహీత తనకు అన్యాయం జరిగిందని కానీ, ఈ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ఆ 90 రోజుల వ్యవధి కానీ 60 రోజుల వ్యవధి కానీ ఫాలో అవ్వలేదని తను భావిస్తే తను ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
1: అయితే ఇప్పుడు ఫస్ట్ డిమాండ్ నోటీస్ ఇస్తారు, 60 డేస్ టైం ఇస్తారు వాళ్ళకు. అది పే చేయలేదు, తను రిప్లై కూడా ఇచ్చాడు అనుకుందాం. రిప్లై ఇచ్చినా అతను ఆ బ్యాంక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవచ్చు, ఇచ్చినా వాళ్ళు తోసిపుచ్చవచ్చు, ఇవన్నీ మీరు చెప్పింది కరెక్ట్ కాదని వాళ్ళు అట్లాగే ముందుకు వెళ్ళవచ్చు. ఎప్పుడైతే పొజిషన్ నోటీస్ ఇస్తుండ్రు వాళ్ళు, అక్కడి నుంచి బారోవర్కి రైట్ వస్తుంది ఏమని ఛాలెంజ్ చేయడానికి. ఆ ఈడెక్కడే సర్ఫేసీ మొత్తంలో ప్రొసీడింగ్స్నే ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. పొజిషన్ నోటీసే కానివ్వండి, తర్వాత ఇచ్చే రూల్ 30 డేస్ టైం ఫర్ సేలు, తర్వాత ఆక్షన్ నోటీసు, ఈ మూడింటినే తర్వాత అమ్మినాక కూడా ఏదైనా ప్రొసీడింగ్ ఉన్నా అవిటి మట్టుకే మనం ఛాలెంజ్ చేయగలుగుతాం. దాని గురించి డిఆర్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది, దాంట్లో మనం పోయి అర్జీ పెట్టుకోవచ్చు, ఇట్లా ప్రొసీడింగ్స్ మాకు మా మీద తప్పు చేస్తున్నారు, దాన్ని ఛాలెంజ్ చేయవచ్చు.
0: ఎనీ ప్రొసీడింగ్స్
1: ఈ టెక్నికాలిటీస్తోనే దాంట్లో స్టే పద్ధతి కూడా ఉంది, దాంట్లో స్టే కూడా వేయచ్చు, ఆపచ్చు, ఆపి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. మనం మన ఒక కేసు ఆడబెడితే వాళ్ళు జవాబిస్తారు బ్యాంక్ వాళ్ళు, దాన్ని బట్టి అది కొట్టేయచ్చు. ఒకవేళ కరెక్టే ఉంటే ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు, దాన్ని బట్టి ప్రొసీడింగ్స్ని తప్పు తప్పు మళ్ళీ వాళ్ళకి దాన్ని బట్టి. ఇప్పుడు ఒకవేళ ప్రొసీడింగ్స్ కొట్టేసే కేసు మీ దగ్గర ఉంటే ప్రొసీడింగ్స్ కొట్టేస్తారు. అసలు సర్ఫేసీ యాక్టే అప్లై కాదు, నా ప్రాపర్టీకి దీనికి సంబంధం, ఎనీ పర్సన్ క్యాన్ అప్లై అన్నట్టు. అది కొన్నిసార్లు ఎలా అవుతుందంటే బారోవరే కాదు, ఎవరిదో థర్డ్ పార్టీ ప్రాపర్టీ ఎఫెక్ట్ అవుతుంది. ఎనీ పర్సన్ అగ్రీడ్ బై ద ప్రొసీడింగ్స్ అని వస్తుంది. వాళ్ళందరూ సెక్షన్ 17 కింద డిఆర్ డెట్ రికవరీ ట్రైబ్యునల్, ఆ జూరిడిక్షన్లో ఉన్న డెట్ రికవరీ ట్రైబ్యునల్ని అప్రోచ్ అయితే అక్కడ వారు డిసైడ్ చేస్తారు.
0: అంటే నిజంగానే సర్ఫేసీ అనేది బ్యాంకులకు ఒక శక్తివంతమైన ఆయుధమైంది అంటారు, మీ అభిప్రాయం ఏంటి?
1: బ్యాంకులకు అది తప్పకుండా శక్తివంతమైన ఆయుధమే. అంటే జనరల్గా వీళ్ళందరూ పెట్టేది ఏంటంటే ఇవంతా ఎకానమీని ఆలోచించి చేస్తుంటారు. దాంట్లో కొన్నిసార్లు ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు జరిగినా దాని గురించే డెట్ రికవరీ ట్రైబ్యునల్ని ఏర్పాటు చేసిండ్రు, అందులో వాళ్ళ యొక్క అభ్యంతరాలు ఏమున్నా అలా దావా వేసి
0: ఏదైనా పరిస్థితుల వల్ల ఇలా కట్టలేకపోవడము, అది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలైపోవడము, తను తన స్థిరాస్తిని లేదా చరాస్తిని దక్కించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ఎక్కడో డబ్బు ప్రయత్నం చేస్తున్నాను, ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చింది, సమూహం నాకు ఏదైతే అమౌంట్ ఉందో నేను కట్టాల్సింది అది కుదిరింది, అది ఏ స్థాయి వరకు నేను కట్టిన ఆస్తిని మళ్ళీ తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది? అంటే ఈ పాయింట్ దాటితే అది మీకు రాదు.
1: మీరు యాక్ట్ ప్రకారం వెళ్తేనేమో ఆక్షన్ నోటీస్ పబ్లిషికేషన్ తర్వాత అతనికి రైట్ లేదని ఉంటుంది. అయితే మనకు తెలియదు ఒక్కసారి ఏమవుతుంది, వీళ్ళకి అయితే స్టెప్ బై స్టెప్ ఉన్నాయో అతనికి తెలియకనే పోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. నాకు 1 వీక్లో అమౌంట్ వస్తుంది అనుకోండి, నేను అప్పుడు కన్విన్స్ చేసుకోగలిగిన అనుకోండి, నాకు ఇట్లా వస్తుందంటే వాళ్ళు ఆపేస్తారు, అంటే వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. అల్టిమేట్లీ ఇదంతా ఏంటంటే కమర్షియల్ విజ్డమ్ ఆఫ్ ద బ్యాంక్. అది వాళ్ళకి డబ్బులు కావాలా, మనకు ప్రాపర్టీ కావాలా, ఈ దీన్ని ఎంతవరకు అయితే మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. తప్పితే ప్రొసీజరల్ ఏమైనా ఉంటే డెట్ రికవరీ ట్రైబ్యునల్లో మీకు రిలీఫ్ దొరుకుతుంది. అది లేని పక్షంలో అక్కడ నాకు ఏం లేదు నా కేసు అనుకున్నప్పుడు ఇక డబ్బులు ఉంటేనే అతనికి రిలీఫ్, లేకపోతే ప్రాపర్టీ దక్కించుకోనికి అవకాశం కూడా తక్కువే.
0: అయితే చాలామంది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత కూడా ఈ అవేర్నెస్ లేక, మీ అనుభవం ప్రకారం చాలామంది చేస్తున్న తప్పులేంటి, ఏం చేయకుండా ఉంటే, అంటే ఒకటి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే పరిస్థితి వస్తుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయంటే ఇంకా కట్టలేకనే వచ్చిందని అర్థం, ఆ పరిస్థితుల్లో కూడా తెలిసి తెలియక కామన్ మ్యాన్ చేస్తున్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా మినిమైజ్ చేయొచ్చు అంటారు మీ అనుభవం ప్రకారం?
1: అంటే లీగల్గా ఒకసారి సర్ఫేసీ ఇనిషియేట్ అయ్యిందంటే లిమిటెడ్ టైం పీరియడ్లో వాళ్ళు క్లోజ్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు మనకు యాజ్ ఎ బారోవర్ మనకు ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తాయి అంటే అది వేరే, అప్పుడు మనం

0: దానికి తగ్గట్టు ఒక అడ్వకేట్ గారిని కలిస్తే అందులో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా చూసి దాంట్లో ఏమైనా రెమెడీ ఉంటే తీయగలుగుతారు. ఇంకా లేని పక్షంలో ప్రాపర్టీ అనేది వాల్యూ ఆక్షన్లో పెట్టి అమ్ముతే ఎక్కువ వస్తుందా, మనమంతలకు మనమే దాన్ని అమ్ముకొని ఏమైనా వాల్యూ ఇవ్వగలుగుతామా అనేది నెక్స్ట్ క్రైటీరియా మిగులుతుంది.
1: ఆ ప్రొవిజన్ బారోవర్కి ఇస్తుందా బ్యాంక్
0: అంటే మనమే బయర్, ప్రైవేట్ ట్రీటీ అని ఒక ఫెసిలిటీ ఉంటుందండి అందులో. అయితే మనమే
1: ప్రైవేట్ ట్రీటీ,
0: ప్రైవేట్ ట్రీటీ అంటే నేను ప్రాపర్టీ ఒక 1 లాక్కి అమ్ముడుపోతుంది అనుకుందాం ఫర్ సపోజ్, బ్యాంకులో ఆక్షన్ పెట్టినప్పుడు అందరూ ఎంత పబ్లికేషన్ ఇచ్చినా దాంట్లో ఎవరు వస్తారో తెలియదు. నాకు అనిపిస్తుంది దానికి 2 లక్షలు వస్తుందో లేకపోతే 125,000 వస్తుందో అనిపించింది అనుకోండి, నేనే అతన్ని తీసుకుపోయి కట్టితే నా రుణం కొంచెం తగ్గుతుంది. ఇన్ఫ్యాక్ట్ అట్లా ఓకే, అదేంటంటే దాంతో అందరూ ఇద్దరు లాభపడతారు అని.
1: సో ఆ ప్రొవిజన్ ఉంది, అయితే
0: ప్రైవేట్ ట్రీటీ అని ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇంకా అది ఒకవేళ అమ్మాలా ఉన్నాడు అంటే అతనే పోయి కడతాడు కూడా. ఇప్పుడు వాళ్ళకి కావాలి డబ్బులు, డబ్బులు బ్యాంక్కి తనతో కట్టిస్తే మీ డాక్యుమెంట్ వస్తుంది, తనకి రిజిస్ట్రేషన్ మీరు చేయవచ్చు.
1: బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక కట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నాక ఎలాంటి పరిస్థితుల్లో ఈ సర్ఫేసీ అప్లికబుల్ అవుతుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయని చాలా చక్కగా వివరించారు మా శ్రోతలకు. చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చక్క

0: మరింతవరకు ఇది మన చట్టం, సర్ఫేసీ యాక్ట్. మరి ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేశారు శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో సమయం 7:32:17 అయిందంటే మాత్రం మన కోసం మరి సరదా సాయంత్రంలో సరదా సరదా మాటలు అండ్ పాటలు కూడా అన్నీ కూడా రెడీగా ఉంటాయి. మరి ఉదయం నుంచి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన మీ మనసుకు కాస్త బ్రేక్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండింగ్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ మంచి మంచి పాటలతో మరి ఈ సరదా సాయంత్రాన్ని మరింత అందంగా ఆస్వాదిద్దాం. స్టే విత్ మీ.

0: ఫ్లవర్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం. మరి స్టూడియోస్ లో సమయం 7:37:48 అవుతోంది. మరి సరదా సాయంత్రంలో మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు మరి ఈరోజు ఈ షోలో అండ్ మరి నేను కొన్ని జీకే క్వశ్చన్స్ కూడా అడుగుతాను, వాటికి మీరు ఆన్సర్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. మరి మీరు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి అంటే మాత్రం ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. హలో వివిధ్ భారతి hyd@gmail.com మరి నేను అడిగే ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ హలో వివిధ్ భారతి hyd@gmail.com మరి నేను అడిగే జీకే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ మరి మంచి మంచి ఓ పాటలు వినుకుంటూ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం మన సరదా సాయంత్రంలో. ఎస్, మరి మన సరదా సాయంత్రంలో మరి సోషల్ మీడియాలో

వైరల్ అవుతున్నటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ గనక మనం అబ్జర్వ్ చేస్తే, మనం ఇన్నాళ్ళు పరుగు పందాలు, ఈత పోటీలు, డ్యాన్స్ పోటీలు, ముగ్గుల పోటీలు మాత్రమే చూసాం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, స్ట్రేట్గా ఆన్సర్ చెప్పండి. మీకు బాగా వచ్చే పని అనుకోండి, కళ అనుకోండి, ఏంటి? డ్యాన్స్ చేయడమా, పాట పాడడమా, వంట చేయడమా? మరి వీటితో పాటు కొంతమంది నిద్రపోవడం కూడా చాలా ఇష్టం అని చెప్పేసి చమత్కారంగా చెప్తూ ఉంటారు. ఎస్, మరి ఇప్పుడు ఇలా నిద్రపోతే కొన్ని లక్షల రూపాయలు వస్తాయి అనే విషయం మీకు తెలుసా? తెలియదు కదా. జనరల్గా రన్నింగ్ రేస్లో, ఆటల పోటీలో గెలిస్తేనే భారీ బహుమతులు అందుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఎలాంటి శ్రమ లేకుండా హాయిగా నిద్రపోతే లక్షల రూపాయల నగదు బహుమతి వస్తుందంటే మీరు నమ్ముతారా? జస్ట్, మరి అలాంటి ఒక పోటీనే జరిగింది జపాన్ దేశంలో. ఇంతకీ ఏంటా స్టోరీ? స్టే ట్యూన్డ్.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎస్, మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మాట్లాడుతున్నాం కదా, సరదా సాయంత్రంలో. జనరల్గా పరుగు పందాలు ఆటల పోటీలు గెలిస్తేనే భారీ బహుమతులు అందుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ జపాన్ రాజధాని టోక్యోలో ఎలాంటి శ్రమ లేకుండా హాయిగా నిద్రపోతేనే లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చారంట. మరి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంతకీ విషయం ఏంటి అంటే, జపాన్లోని టోక్యోలో కొల్లాసిస్ అనే సంస్థ మ్యాట్రెస్ పేరుతో ఒక స్లీప్ కాంపిటీషన్ పెట్టిందనమాట. ఎందుకంటే ప్రజల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు నాణ్యమైన నిద్ర ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి మరి ఈ కాంపిటీషన్ అయితే పెట్టారంట. వందల మంది ఈ కాంపిటీషన్కి అయితే అటెండ్ అయ్యారు. మరి ఈ పోటీలో పాల్గొన్న అందరికీ ఒకే వేదికపై ప్రత్యేకమైన పరుపులను కేటాయించి 90 నిమిషాల టైం పెట్టారంట. మరి ఈ పోటీలో పాల్గొన్న వారికి స్లీప్ ట్రీకింగ్ పరికరాలను అమర్చి వారి హార్ట్ బీట్, మెదడు తరంగాల ప్రభావం ఆధారంగా ఎవరు అత్యంత వేగంగా గాఢ నిద్రలోకి జారుకున్నారు అనే విషయాన్ని క్లియర్గా పరిశీలించారంట. మరి ఈ కాంపిటీషన్లో ఎవరు విన్ అయ్యారో తెలుసా? మాట్లాడుకుందాం సరదా సాయంత్రంలో. స్టే ట్యూన్డ్.

0: దలేర్ మెహందీ, సునీతి చౌహాన్ పాడిన పాట విన్నారు. గేమ్ చేంజర్ సినిమాలో తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీ తో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
0: సరదా సాయంత్రంలో మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ట్రెండింగ్ న్యూస్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మరి హాయిగా నిద్రపోవడమే ఈ కాంపిటీషన్ మెయిన్ కాన్సెప్ట్. మరి ఈ కాంపిటీషన్లో సుయిమి అనే 23 సంవత్సరాల అమ్మాయిని విన్నర్గా అనౌన్స్ చేశారనమాట. మరికి ఈమెకి ప్రైజ్ మనీగా ఇండియన్ కరెన్సీలో దాదాపు 12 లక్షలు ఇచ్చేసారండి. జస్, మరి కేవలం హాయిగా నిద్రపోయి లక్షలు సంపాదించిన ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన దగ్గర కూడా ఇలాంటి కాంపిటీషన్ పెడితే ఎంత బాగుంటుందో కదా. మనకి నిద్ర అనేది ఒక టాలెంట్ కాదు, అది ఒక యోగం. అక్కడ జపాన్ వాళ్ళు 90 నిమిషాల నిద్రకి 12 లక్షలు ఇస్తే మన అమ్మమ్మలు 12 గంటలు నిద్రపోయినా ఇంకా పడుకున్నామని తిట్టి లేపుతారు కదా. మరి మొత్తానికి చెప్పాలంటే జపాన్ వాళ్ళు నిద్రపోవడం నేర్పించడానికి లక్షలు ఖర్చు పెడుతుంటే మనం మాత్రం నిద్రలో కూడా కళ్ళలు కంటూ రేపు ఎలా బతకాలో ప్లాన్ చేస్తాం. సో మరి ఈ రాత్రి హాయిగా నిద్రపోండి, ఎందుకంటే నిద్ర కూడా ఇప్పుడు జపాన్లో ఒక పెద్ద ఉద్యోగం. ఏమంటారు, ఇప్పుడైతే మీరు నిద్రపోయే వరకు నేనైతే మేల్కొనే ఉంటా, స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 7:58 అవుతోంది. మరి కొద్దిసేపట్లో మనం న్యూస్ హెడ్లైన్స్ వినబోతున్నాం. దానికంటే ముందు ఇప్పుడైతే మీ చాయిస్ అనమాట. మరి నేను ఒక జీకే క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఎస్, మరి క్వశ్చన్ ఏంటి అంటే, భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది? మరి ఈ ప్రశ్నకి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే హలో వివిధ్ భారతి hyd@gmail.com వెంటనే మెయిల్ చేయండి. మరి ప్రశ్న ఏంటి అంటే, భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ప్రశ్న అనమాట. మరి దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే హలో వివిధ్ భారతి hyd@gmail.com మెయిల్ చేయండి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని, ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 8 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ముఖ్యాంశాలు.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

శంకర్ మహాదేవన్ పాడిన ఒక హుషారైన పాట విన్నారు. మణిశర్మ సంగీత సారథ్యంలో జై చిరంజీవ సినిమాలో రైట్. మరి సరదా సాయంత్రంలో మనం అడిగినటువంటి ప్రశ్నకి చాలామంది లిస్నర్స్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. అండ్ ఫస్ట్ మెసేజ్ వచ్చింది వీరు కీసర మండల్ గోధుమకుంట విలేజ్ నుంచి మనకి మెసేజ్ పంపించారు బండి కృష్ణ గౌడ్. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా మనకి మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. అండ్ మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కూడా రైట్ ఆన్సర్ సెండ్ చేశారు. అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ. అండ్ నెమ్మాని నుంచి వెంకటేశం హేమలత కూడా మనకి మెసేజ్ పంపిస్తున్నారు. అండ్ ఇంకో మెసేజ్ కూడా అందింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా కూడా రైట్ ఆన్సర్ సెండ్ చేశారు. అండ్ అమ్మని గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ. అలాగే దోర్నాల రేణుకా బాలాజీ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి కూడా మనకు రైట్ ఆన్సర్ సెండ్ చేశారు. అండ్ ఇంకో మెసేజ్ అందింది యాదాద్రి భువనగిరి జిల్లా రేవణపల్లి గ్రామం నుంచి వేణమ్మ బాలయ్య బాబు కూడా మనకి రైట్ ఆన్సర్ సెండ్ చేశారు. అలాగే ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అండ్ ప్రత్యూష సిరి వనస్థలీపురం నుంచి మెసేజ్ పెట్టారు. అలాగే శ్రీనివాస్ ఉప్పల్ నుంచి. అండ్ జీడిమెట్ల నుంచి గోపాల్ గారు కూడా రైట్ ఆన్సర్ సెండ్ చేశారు. అలాగే అనూష వెంకట్ హల్వాల్ నుంచి కూడా మనకి మెసేజ్ పెడుతూ ఉన్నారు. అండ్ శ్రీనివాసరావు వేదాంశ్ కీర్తి వీళ్ళందరూ కూడా హ్యాబిట్స్ నుంచి కూడా మనకి రైట్ మెసేజ్ పంపించారు. మరి అండ్ మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పేసి మనం ప్రశ్న ఇచ్చామన్నమాట. మరి దానికి ఆన్సర్ ఏంటి అంటే జనవరి 25, 1950 మరి ఆర్టికల్ 324 కింద ఎన్నికల సంఘం స్టార్ట్ అయిందనమాట. మరి ఈ రోజునే మనం ప్రతి సంవత్సరం నేషనల్ ఓటర్స్ డేగా కూడా జరుపుకుంటూ ఉంటారు. మరి ఫస్ట్లో భారత ఎన్నికల సంఘానికి 1989 వరకు ఒక్కరే కమిషనర్ ఉండేవారు. ఇక ఆ తర్వాత 1993 అక్టోబర్ 1 నుంచి ముగ్గురు సభ్యుల వ్యవస్థ వచ్చిందనమాట. ఒకరు చీఫ్ కమిషనర్, ఇద్దరు కమిషనర్లు, మరి మొత్తం ముగ్గురు కలిసి ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన జేబులో ఉన్న ఓటర్ ఐడి కార్డ్ 1993 దేశమంతా స్టార్ట్ అయింది. మరి ఎన్నికల సంఘం అంటే ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, మన ఓటు విలువను కాపాడే ఒక పెద్ద వ్యవస్థ.

రైట్. మరి సూపర్ హిట్స్ సాంగ్స్ వినుకుంటూ మంచి మంచి విషయాలైతే మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఎస్, మరి ఈ పాట వినబోయే ముందు ఒక మరో ప్రశ్న వేస్తాను, దానికి మీరు ఆన్సర్ చేస్తూ ఈ పాట వినండి. హలో వివిధ్ భారతి హెచ్వైడి ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయొచ్చు. ఇంతకీ ప్రశ్న ఏంటి అంటే, మన దేశ భౌగోళిక వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి ఇస్రో అనేక రాకెట్లను ప్రయోగిస్తుంది, మనకు తెలిసిన విషయమే. అయితే ఈ రాకెట్లను ప్రయోగించే లాంచర్లు ఇస్రో వద్ద ఎన్ని ఉన్నాయి? మరి రాకెట్లను ప్రయోగించే లాంచర్లు ఎన్ని రకాలు ఇస్రో వద్ద ఉన్నాయనేది క్వశ్చన్ అనమాట. మరి ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే హలో వివిధ్ భారతి హెచ్వైడి ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి. ఇస్రో వద్ద ఎన్ని రకాల రాకెట్ లాంచర్లు ఉన్నాయి? మరి ఈ ప్రశ్న కనుక మీకు తెలిస్తే హలో వివిధ్ భారతి హెచ్వైడి ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్.

కోటి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సరదా బుల్లోడు సినిమాలో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి సరదా సాయంత్రం తర్వాత ఎగ్జాక్ట్లీ ఈ రాత్రి 8:30 గంటలకు ఏకచిత్ర గీతాల్లో

డైరెక్టర్ బి గోపాల్, బాలకృష్ణ, మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా సమరసింహారెడ్డి సినిమాలోంచి పాటలు వినబోతున్నాం ఈ రోజు రాత్రి 8:30 ఏకచిత్ర గీతాల్లో.

ఈ రోజు రాత్రి 8:30 ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో సమర సింహారెడ్డి సినిమాలోంచి పాటలు వినబోతున్నాం. స్టే ట్యూన్డ్. రైట్, మరి ఇందాక క్వశ్చన్ అడిగాం కదా, ఇస్రో వద్ద రాకెట్లను ప్రయోగించడానికి ఎన్ని రకాల లాంచర్లు ఉన్నాయని చెప్పేసి మనం క్వశ్చన్ ఇచ్చాం. దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు. అండ్ ఫస్ట్ మెసేజ్ పంపించారు స్టీవెన్ కార్తీక్ సూర్య గట్కేసర్ నుంచి, మనకి రైట్ ఆన్సర్ సెండ్ చేశారు. అలాగే సికింద్రాబాద్ నుంచి ప్రత్యూష కూడా మనకి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి కూడా మనకి మెసేజ్ పంపించారు. అండ్ అమన గుర్తు నుంచి బొమ్మిదిని లక్ష్మీనారాయణ, అలాగే వీనమ్మ బాలయ్యబాబు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి కూడా మనకి రైట్ మెసేజ్ పంపించారు. అండ్ బండి కృష్ణ గౌడ్ కూడా మనకి రైట్ ఆన్సర్ సెండ్ చేశారు. అండ్ ఉదయనిధి, యాదగిరి, కీర్తి వీళ్ళందరూ కూడా అంబర్పేట నుంచి కూడా మనకి రైట్ ఆన్సర్ సెండ్ చేశారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, మరి ఇస్రో వద్ద రాకెట్లని ప్రయోగించడానికి 3 రకాల లాంచర్లు ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, ఇది PSLV, అండ్ ఇంకోటి వచ్చేసి జియో సింక్రోనస్ శాటిలైట్ వెహికల్స్, దీన్ని GSLV అంటారు. అలాగే థర్డ్ వచ్చేసి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దీన్ని MK-3 అని చెప్పి పిలుస్తారనమాట. మరి ఈ 3 రకాల లాంచర్స్లో ఏదో ఒక దాన్ని యూజ్ చేసుకొని అంతరిక్షంలోకి మన ఇస్రో వాళ్ళు రాకెట్ని పంపిస్తారు.

మరో హిట్ సాంగ్ వస్తోంది. ఇది కారుణ్య సుచిత్ర పడారు సీమ శాస్త్రి సినిమాలో. మరి ఈ సాంగ్ వినుకుంటూ నెక్స్ట్ అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ పంపించండి. అండ్ మరి ప్రశ్న ఏంటి అంటే, ఇండియాలో మొట్టమొదటి టాకీ అంటే మాటలు వచ్చిన సినిమా ఏది, దాన్ని ఎవరు తీశారు అంటే డైరెక్టర్ ఎవరు? మరి ఈ ప్రశ్న కనుక ఆన్సర్ తెలిస్తే హలో వివిద్ భారతి hyd@gmail.com వెంటనే మెయిల్ చేయండి. అండ్ ప్రశ్న మరోసారి రిపీట్ చేస్తూ ఉన్నాను, ఇండియాలో మొట్టమొదటి టాకీ అంటే మాటలు వచ్చిన సినిమా ఏది, దానిని ఎవరు తీశారు? మరి ఈ మెయిల్కి మెయిల్ చేయండి హలో వివిద్ భారతి hyd@gmail.com.

కారుణ్య సుచిత్ర పాడిన ఒక హిట్ సాంగ్ విన్నాం కదా సీమ శాస్త్రి సినిమాలో. మరి శరత్ సాయంత్రంలో మంచి మంచి పాటలు వినుకుంటూ మరి జీకే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ తెలుసుకుంటూ ఉన్నాం కదా. జస్ట్ మరి ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి కూడా చాలామంది మెసేజ్లు పంపించారు. అండ్ ఫస్ట్ మెసేజ్ వచ్చింది వీరు సరిత శ్రావ్య బోయినపల్లి నుంచి కూడా మనకి మెసేజ్ పంపించారు. మరి ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇండియాలో మొట్టమొదటి టాకీ అంటే మాటలు వచ్చిన సినిమా ఏది, దాన్ని ఎవరు తీశారు అంటే డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి మనం క్వశ్చన్ ఇచ్చాం. చాలామంది మెసేజ్ పెట్టారు. అండ్ ఫస్ట్ ఇంకా నెక్స్ట్ మెసేజ్ వచ్చింది రాజేష్ గంగ అస్తినాపురం నుంచి కూడా మెసేజ్ పంపించారు. అండ్ రాఘవయ్య వెంకటాద్రి అల్వాల్ నుంచి. అండ్ ఇంకో మెసేజ్ అందింది కేశవరావు కృష్ణ బీబీనగర్ నుంచి కూడా మనకి మెసేజ్ పెడుతూ ఉన్నారు. అండ్ సికింద్రాబాద్ నుంచి వెంకటేశ్వరరావు గారు కూడా రైట్ మెసేజ్ పంపించారు. అలాగే నిమ్మాని గ్రామం నుంచి వెంకటేశం హేమలత, అలాగే అమ్మన గుర్తు నుంచి సీఎం లక్ష్మీనారాయణ. అండ్ ఇంకో మెసేజ్ అందింది నిజామాబాద్ నుంచి మురహరి యశోద. అండ్ భువనగిరి జిల్లా రేవణపల్లి గ్రామం నుంచి వేణు బాలయ్య. అండ్ చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి వరలక్ష్మి. అండ్ ఇంకో మెసేజ్ వచ్చింది బండి కృష్ణ గౌడ్, వీరు గోధుమకుంట గ్రామం నుంచి కూడా మెసేజ్ పంపించారు. అండ్ చరణ్ లక్ష్మణరావు వీళ్ళందరూ కూడా వరంగల్ నుంచి కూడా మనకి రైట్ మెసేజ్ పంపించారు. ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అండ్ మరి ఇంతకీ ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి అంటే, ఫస్ట్ అంటే ఇండియాలో మొట్టమొదటి టాకీ అంటే మాటలు వచ్చిన సినిమా ఏది, దాన్ని ఎవరు తీశారు అనగా డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి మనం ప్రశ్న ఇచ్చామన్నమాట. మరి దానికి ఆన్సర్ ఏంటి అంటే అలం అర. ఎస్, మరి ఈ సినిమాను తీసిన వారు అర్దేశర్ ఇరానీ. 1931 మార్చి 14 ముంబైలోని మెజెస్టిక్ సినిమా హాల్లో మొదటిసారి తెర మీద నుంచి మనుషులు మాట్లాడారనమాట. అంటే స్క్రీన్ మీద బొమ్మలు కదులుతూ ఉంటాయి, వెనక ఆ పాత్రలకు తగ్గట్టు వీళ్ళు మాటలు పలుకుతూ ఉంటారనమాట. ఇక ఈ సినిమాలో మొదటి డైలాగ్ ఏంటో తెలుసా? దే దే కుదాకే నామ్ ఫీ. మరి ఇది ఈ సినిమాలోని మొదటి డైలాగ్ అనమాట. దే దే కుదాకే నామ్ ఫీ, ఒక ఫకీర్ మరి ఈ డైలాగ్ని పలుకుతాడనమాట.

0: వినయ విధేయరామ సినిమాలో సింహ ప్రియా హిమేష్ పాడిన ఒక సూపర్బ్ సాంగ్ విన్నారు కదా జస్ట్. మరి మన సరదా సాయంత్రంలో మంచి మంచి మాటలు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ సూపర్ హిట్ సాంగ్స్తో మరి ఈ వన్ అవర్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాం కదా జస్ట్. మరి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
2: Oh hello rege galanta, idi taaralu digi vache velanta.
1: Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
0: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 8:32 అవుతుంది. అంటే మాత్రం మరి మన కోసం ఏకచిత్ర గీతాల్లో మరి ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ రెడీగా ఉంటాయి. మరి వాళ్ళ ఏకచిత్ర గీతాల్లో ఏ సినిమాల్లోంచి పాటలు వినబోతున్నాం జస్? మరి 1999 జనవరి 13 సంక్రాంతి పండుగ రోజు. మరి ఒక పక్క పండగ వాతావరణం, మరో పక్క ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్. తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకు ఆ రోజు స్పెషల్ అంటే లవ్ ట్రాక్ లేకుండా ఇండస్ట్రీ హిట్ అయిన మొదటి సినిమా, ఫ్యాక్షన్ సినిమా కథలకు దారి చూపిన సినిమా, 3 థియేటర్స్లో 227 రోజులు ఆడి కలెక్షన్ల సునామీ చేసిన సినిమా. మరి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్, దట్ ఈజ్ సమరసింహారెడ్డి. జస్ మరి డైరెక్టర్ బి గోపాల్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ, బాలకృష్ణ కలిసి తెలుగు ఫిలం ఇండస్ట్రీలో ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. మరి ఈరోజు ఏకచిత్ర గీతాల్లో సమరసింహారెడ్డి సినిమాలోని పాటలు మనం విందాం. మరి ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ నందమూరి నాయక. ఇది ఒక పాట కాదు, ఒక జాతర. బాలకృష్ణ స్క్రీన్ మీద అడుగు పెట్టగానే థియేటర్ మొత్తం దద్దరిల్లిన పాట. భువనచంద్ర రాసిన ఈ పాటని ఎస్పి బాలుగారు, చిత్ర గారు పాడారు. ఇప్పుడు ఈ పాట మన కోసం.

ఇక సమరసింహారెడ్డి సినిమాలో నెక్స్ట్ పాట అచ్చం సీమ చీకట్లో వెన్నెల కురిసినట్టు ఉంటుంది. ఉదిత్ నారాయణ సుజాత గొంతులో సిరివెన్నెల సాహిత్యం, అందాల ఆడబొమ్మ అంటూ బాలకృష్ణ సిమ్రాన్ని చూసే చూపు ఫ్యాక్షనిస్ట్ గుండెల్లో కూడా ప్రేమ పుట్టించేంత సాఫ్ట్గా ఉంటుంది. మరి ఈ పాట ఇప్పుడు మనము వినేద్దాం.

8:43:40 ఇన్ వీబీ లైవ్ స్టూడియోస్. మరి ఏకచిత్ర గీతాల్లో ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ హిట్ సమరసింహారెడ్డి సినిమాలోంచి మనం పాటలు వింటూ ఉన్నాం. రైట్, మరి ఈ సినిమాలో నెక్స్ట్ సాంగ్ అంటే ఇది పాట అనే కంటే ఒక అల్లరి అని చెప్పొచ్చు. లేడీ లేడీ అంటూ మనో గారు చేసే అల్లరికి సుజాత గారి కొంటెతనంతో కూడిన వాయిస్ తోడైతే సూపర్బ్గా ఉంటుంది. అప్పటి ప్రతి యూత్ పాడుకున్న పాట. మరి ఈ పాటలో బాలకృష్ణ డ్యాన్స్ స్టెప్లు సీమ మాస్కి పక్కా లోకల్ టచ్ ఇచ్చాయి.

0: ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమాలోంచి పాటలు వింటున్నాం కదా. ఎస్, మరి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం శీర్షికన.
1: ఈ భరోసా కేంద్రం గురించి మనం పేపర్లలో వినడం కానీ టీవీలో చూడడం కానీ జరుగుతుంటుంది సీతారెడ్డి గారు. అసలు ఈ భరోసా కేంద్రం అనేది ఎందుకు ఏర్పాటు చేశారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి?
2: మనకి మామూలుగా ఎక్కడైనా కూడా సేఫ్టీ అన్నది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ దేశమైనా డెవలప్ అయిన అయిందంటే అక్కడ సేఫ్టీ ప్రయారిటీ అని అర్థం చేసుకోవాలి. సో

0: స్త్రీలు మరియు పిల్లలు ఎక్కడైతే చాలా సురక్షితంగా ఉంటారో, సురక్షితము అని అనుకుంటారో, అక్కడ అభివృద్ధి అన్నది బాగా జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్లోని మనకి స్త్రీలపై మరియు పిల్లలపై
1: రైట్. మరి రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం శీర్షికన భరోసా సెంటర్స్ కార్యకలాపాలు మరి అంశం గురించి డిఎస్పి సీతారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. పరిచయం చేస్తారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
0: బాధితురాళ్ళు మనం పిల్లలు అనుకున్నప్పుడు కొన్నిసార్లు బాయ్స్ అయితే బాలురు కూడా ఉంటారు. సో వీళ్ళు పోలీస్ యూనిఫామ్ చూసినప్పుడు భయపడుతూ ఉంటారు. ఒకలాంటి ఏమంటారంటే మనసు విప్పి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడరు. సో ఇలాంటి సందర్భాలలో వారికి నమ్మకం కలిగించే రీతిలో భరోసా సెంటర్స్ని మనము తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు 35 భరోసా సెంటర్స్ ఉన్నాయండి.
1: మనం వింటున్న ఈ సంభాషణ రేపు ఉదయం 7:15 ప్రసారం అవుతోంది. ఇది మన చట్టం శీర్షికన భరోసా సెంటర్స్ కార్యకలాపాలు మరి ఈ అంశం గురించి మాట్లాడతారు డిఎస్పి సీతారెడ్డి గారు. అలాగే పరిచయం చేస్తారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.
2: అలాంటి మన ప్రస్తుత సమాజంలో స్త్రీలు బయట క్షేమంగా తిరగడము, సురక్షితంగా ఉండడం అనేది ఒక సమస్యగా మారింది. దానికి తోడు లైంగిక దాడులు బారిన పడ్డ వాళ్ళు వారు విపరీతమైన స్ట్రెస్.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి బాలకృష్ణ సినిమా కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సమరసింహారెడ్డి సినిమాలోంచి మనం ఓ పాటలు వింటున్నాం కదా. ఎస్, ఇక ఈ సినిమాలో మరో పాట రావయ్య ముద్దుల మామ. ముద్దుల మామ అంటే సీమలో తనకు కాబోయే భర్తని ప్రేమగా పిలిచే ఒక పిలుపు. అండ్ మరి ఈ పాటకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ పాటకి మణిశర్మ గారు కోలాటం మృదంగం సౌండ్స్ వాడారు. అందుకే ఇది ఫ్యాక్షనిస్ట్ సినిమాలో ఉన్నా కూడా పెళ్లి ఇంట్లో పాడుకునే ఒక ఫోక్ సాంగ్ లాగా అనిపిస్తుంది. మరి వెన్నెల కంటి రాసిన ఈ పాటను ఎస్పి బాలుగారు, చిత్ర గారు పాడారు.

ఇక ఈ సినిమాలో నెక్స్ట్ పాట అబ్బా అబ్బా. మరి వేటూరు రాసిన ఈ పాటలో ఘాటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. మనో గారు, రాధికా గారి వాయిస్ ఒక పల్లెటూరి జాతరలో ఇద్దరు ప్రేమికులు చేసే అల్లర్లా ఉంటుంది. మరి ఈ పాటకి మణిశర్మ బీట్, డప్పులు, డోలుతో సీమలో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పాట మీకోసం.

ఇక ఈ సినిమాలో లాస్ట్ సాంగ్ చలిగా ఉందన్నాడే. మరి ఈ పాటలో బాలకృష్ణ సిమ్రాన్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఇక ఈ పాటని చిత్ర గారు కాస్త సిగ్గుపడుతూ పాడితే ఎస్పి బాలుగారి గొంతులో ఆ కొంటెతనం, ఇద్దరి మధ్య ప్రేమ చలిలో కూడా చెమట పట్టిస్తుంది. ఇది ఈ సినిమాలోనే హైలైట్ పాట. ఇప్పటికీ అంటే అప్పటి నుంచి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతున్న పాట చలిగా ఉందన్నాడు.

0: ఇక ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఆడియన్స్ ని భయపెడితే మణిశర్మ గారు తన పాటలతో మాయ చేశారు. ఒకే సినిమా బట్ ఆరు పాటలు, కానీ ఆరు రకాల ఎమోషన్స్ ఉంటాయి. అందుకే సమరసింహారెడ్డి సినిమాలోని అన్ని పాటలు లేదా ఏదో ఒక పాట ఇప్పటికీ మన మొబైల్ ప్లేలిస్ట్లో ఉంది. మరి ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ ఆల్ టైమ్ ఎవర్గ్రీన్ హిట్ అని చెప్పచ్చు. రైట్, విన్నారు కదా ఫ్రెండ్స్, మరి వాళ్ళ ఏకచిత్ర గీతాల్లో సమరసింహారెడ్డి సినిమాలోంచి పాటలు విని ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. ఎస్, మళ్ళీ రేపటి ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో మరో హిట్ సినిమాలోని పాటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాయి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 9:15 వస్తుంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో వార్తలు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 10:07 అయింది. ఇప్పుడు వినండి నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమా.

మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడూలిక మధురిమ. నాటీ మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. తెలుగు చలనచిత్రాల్లో తల్లి తండ్రి అన్నాదమ్ములు అక్కాచెల్లెళ్ల వంటి బంధాలను వాటి గొప్పతనాన్ని పొగిడే పాటలు చాలా ఉన్నాయి. కాని అత్తగారిని కీర్తిస్తూ సాగే పాటలేమైనా ఉన్నాయా అనే ప్రశ్న వస్తే మాత్రం ఇప్పుడు వినబోయే ఈ పాట స్ఫురణకు వచ్చినంత త్వరగా మరే పాటకు అవకాశమే లేదు. అందుకే ఈ ప్రత్యేకమైన విషయంలో రచయిత పెంగలిగారికి ప్రథమ తాంబూలం ఇవ్వక తప్పదు. ఈ పాటకు పీలురాగం ఆధారంగా స్వరాలు సమకూర్చారు సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు, బి సరోజాదేవి, ఎల్ విజయలక్ష్మి, జయంతి, బాల, ఋష్యేంద్రమణిపై చిత్రీకరించిన ఈ గీతాన్ని పీలీల, పీ సుశీల ఆలపించారు.

నవనీతచోరుడి మనోహర లీలలను మధురమైన గీతంలో స్తుతిస్తూ ముగ్గురు మోహనాంగులు సమ్మోహనంగా గానంచేస్తున్నారు. మన్ను తిన్న చిన్నికృష్ణుడు నోరు తెరచినప్పుడు 14 లోకాలు దర్శనమివ్వగా ధన్యతగాంచింది యశోదాదేవి. పడగవిప్పిన కాళీయుని తలపై సిరిమువ్వల రవలులతో నవరసనాట్యమాడిన బాలకృష్ణుడిని చూసినవారు కూడా తరించిపోయారు. భాగవత రసామృత పానమత్తులై ఆ గోపాలుని చరణారవిందాలే శరణమని ఇలా పాటపాడుకుంటున్నారు. సిరి సంపదలు చిత్రం కోసం పి సుశీల, ఎస్ జానకి, జిక్కీ పాడిన గీతం. రచన ఆత్రేయ, సంగీతం మాస్టర్ వేణు.

0: ఓ యువకుడు అదృష్టం వస్తుందని చెప్పినోళ్ల మాటలు విని వరించబోయే అదృష్టం గురించి కనులు తెరచే కలలు కంటాడు. కష్టాన్ని నమ్ముకొని కలలు సాకారం చేసుకోవాలని అయినవారు హితబోధ చేస్తారు. కలల గాలంలో చిక్కిన ఆ యువకుడి మనసు సిరిసంపదలతో తులతూపుతున్నట్లు పగటి కలలు కంటాడు. అప్పుడు ఓ యువతి కలలు మానుకొని కళ్ళు తెరవమని చెబుతుంటే, వీడు మామూలు రంగడు కాదు, భలే రంగడు అంటూ ఇలా సమాధానమిస్తున్నాడు. భలే రంగడు చిత్రం కోసం ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన గీతం, రచన కొసరాజు, సంగీతం కెవి మహాదేవన్.
1: పగటి కలలు

పాశ్చాత్య సంస్కృతికి పాదదాసులైన తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి నవనాగరికపు ముసుగులు సంప్రదాయాల పట్ల చులకనభావం ఏర్పరుచుకున్న ఓ అందమైన అమ్మాయిని ప్రేమించాడు ఒక అబ్బాయి. ఆమె మనసు కూడా ఆమెలాగే అందమైనదేననుకుని పెళ్లికూడా చేసుకున్నాడు. ఆ బంధానికి ఫలితం ఓ చిన్నారి పాప. అనవసరపు హంగు ఆర్భాటాలతో, అంతకు మించిన ఖర్చులతో సంసారాన్ని విలాసాల కాసారంగా మార్చిందామె. మందలిస్తే మూతిముడుచుకుంది. సున్నితమైన ఆ మనిషిని గాయపరిచింది. ఆ గాయంలో నుండి వచ్చినది ఇప్పుడు వినబోయే ఈ గీతం. ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రం కోసం రామకృష్ణ పాడిన పాట. రచన ఆత్రేయ. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టిమేలు తలపెట్టవోయ్ అంటూ దేశ ప్రజలంతా ఐకమత్యంగా మెలగాలని ప్రబోధించారు మన తెలుగు కవి మహాకవి గురజాడ అప్పారావు. నాటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని వారు కన్యాశుల్కం అనే నాటకంలో పొందుపరిచారు కూడా. ఆ గురజాడవారిని ఆదర్శంగా తీసుకున్న ఈ చిత్రంలోని కథానాయకుడు మన దేశ గొప్పదనం గురించి ఇలా పాడుతున్నాడు. మరపురాణి కథ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, రచన కొసరాజు, సంగీతం టి. చలపతిరావు.

కార్యాలయంలో పనులన్నీ చక్కబెట్టుకున్న భర్త ఇంటికి చేరుకున్నాడు. నవ్వుతూ స్వాగతం పలికింది అతని భార్య. అల్లరి చేష్టలు చేస్తూ కనిపించాడు చిన్నారిబాబు. తాతయ్యకు కళ్లజోడు, భార్యకు గాజులు, పిల్లవాడికి రైలుబొమ్మ కొని తీసుకొచ్చాడు ఆ భర్త. అయినవారి కోరికలను తీర్చడంలో ఉన్న ఆనందమే వేరు.

ఆప్యాయతానురాగాలతో నిత్యం కలగలలాడుతున్న ఆ ఇల్లు భూతల స్వర్గం. శభాష్ రాజా చిత్రం కోసం పీసుశీల పాడిన పాట, రచన సముద్రాల జూనియర్, సంగీతం ఘంటసాల.

కొందరు మనుషులు అతనిది పొగరుమోతుతనమంటారు, కాని అతడు మాత్రం దానిని ఆత్మాభిమానమని నమ్ముతాడు. అలసిపోయి తోటలో సేదతీరుతున్న ఆ అబ్బాయిని కొంతమంది కొంటె అమ్మాయిలు సహాయం చేయమని అర్థించారు. కాని అవసరం తీరాక అతడికి కృతజ్ఞతలు చెప్పడానికి బదులు ఆటపట్టించి వెళ్లిపోయారు. ఒకానొకరోజు ఆ బృందంలోని అమ్మాయి అతగాడి కంటపడగా, అంత గడుసుతనం తగదని హితవు చెబుతూ ఈ పాట పాడుతున్నాడు. పొగరుబోతు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం కె.వి. మహదేవన్.

నాయికా నాయకుల మధ్య గల అనుబంధం, ఒకరికొకరు దూరమైన బాధ, ఆ బాధను ఇంకెవరితోనూ పంచుకోలేని ఒంటరితనం మొదలైన అంశాలను ఈ గీతంలో అందంగా పొందుపరిచారు రచయిత దాశరథి. నాయిక తన బాధ ఎవరితోనూ చెప్పుకునే పరిస్థితిలో లేదు. అందుకే ఆమె కన్నీట వ్రాసిన తన లేఖను మదిలోనే దాచుకోవలసి వచ్చింది. భర్త దూరం కావడంతో ఆమె కనులు వెలవెలబోయాయి. గుండె బరువుతో అడుగు తడబడుతున్నది. లేత మనసులు చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పీసుశీల పాడిన గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

గాయకులు ఘంటసాల గారు నాటకాల్లో నటిస్తుండేవారట. ముఖ్యంగా సక్కుబాయి అనే నాటకంలో యోగివేషం వేశారట. రంగారంగాయనండి అన్న పాటతో ఆయన పాత్ర ప్రవేశం చేయాల్సి ఉందట. ఘంటసాల రావాలి రావాలి అని ప్రేక్షకులు ఒకటే గొడవ చేస్తున్నారట. మొత్తానికి ఆయన రంగారంగా అని పాడుతూ రంగప్రవేశం చేస్తే జనం మాత్రం ఒప్పుకోలేదట. దేవదాసు పాటలు పాడాలి, దేవదాసు దేవదాసు అంటూ ఈలలు వేసి గోలగోల చేశారట. ఇక లాభం లేదని ఘంటసాల గారు పాట ఆపేసి పాత్ర నుంచి కాసేపు బయటికొచ్చి మైకు దగ్గర నిలబడి, బాబు నాటకం జరగనివ్వండి, అయిన తరువాత పాటలు కూడా మీరు అడిగిన పాటలన్నీ పాడతాను, కాస్త ఓపిక పట్టండి అని మాట ఇస్తే అప్పుడు ఆ జనం సద్దుమణిగారట.

పేరుమోసినవారి పేరు పేరుకే కాకుండా 10 మందికి సహాయపడితేనే ఆ పేరుకు ఒక సార్థకత. కష్టపడి ఆ పేరు సంపాదించి ఉండవచ్చు, ఉన్నత స్థానాలను అధిరోహించి ఉండవచ్చు, కాని ఆ పలుకుబడి పరపతి చిరకాలం నిలిచిపోవాలంటే దానికి సమాజసేవకు మించిన మార్గం లేదు. అలా సమాజంలో మంచి పేరున్న ఓ నర్తకి వైద్యురాలు కూడా తన నృత్యంతో వరద బాధితుల సహాయనిధి కోసం ఇలా పాట పాడుతూ నృత్యం చేస్తోంది. భాగ్యదేవత చిత్రం కోసం జమునారాణి బృందం పాడిన పాట, రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపు ఉదయం 6:05 అర్చన భక్తి సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది.
3: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
4: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
3: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: మనం పంచమ వేదమైన మహాభారత ఇతివృత్తంలో శాంతి పర్వమున భీష్ముల వారు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నల సమాధానంగా ధర్మ చింతనగా.
2: అలాగే రేపు ఉదయం 6:50 చింతన కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక ప్రసారం అవుతుంది. 20వ భాగం అందిస్తున్న వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: ఓ పితామహ, మరొక ప్రశ్న అడుగుతున్నాను సుమా. రాజైన వాడు ప్రజలను రక్షించాలి. ప్రజలను రక్షించాలంటే కొందరిని అదుపులో పెట్టవలసి వస్తుంది, హింసించవలసి వస్తుంది. అయితే ఎవరిని హింసించకుండా పరిపాలన సాగించడం సాధ్యం?
2: మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశ మాలిక ప్రసారం అవుతుంది రేపు ఉదయం 6:50 చింతనం కార్యక్రమంలో. ఇది రేపు 20వ భాగం అందిస్తున్న వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: ఓ ధర్మనందన, ఈ విషయంలో ద్యుమత్సేన సత్యవంతుల సంవాదం ఒకటి ఉన్నది
3: గుర్తుకొస్తున్నాయి. వందేళ్ల తెలుగు సినిమాలోని బంగారు పేజీలు. మనం మెచ్చిన స్టార్స్ లైవ్స్ అండ్ స్టోరీస్. సినీ ప్రయాణపు మేలిమలుపుల్ని రీవిజిట్ చేద్దాం గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రామ్ లో.
4: నిరంతరము వసంతములి మందారములి
3: గుర్తుకొస్తున్నాయి ప్రతిరోజు 12:00 ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం శీర్షికన భరోసా సెంటర్స్ కార్యకలాపాలు. మరి ఈ అంశం గురించి డిఎస్పి సీతారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చెయ్యరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: రేపు ఉదయం 10:15 మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెర్ట్జ్పై మళ్ళీ మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.